0: Radio Surabhi, 107.9 FM, HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ల బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: వాట్సప్ వాట్సప్ పీపుల్, ఎట్లున్నారు మీరు అందరూ? ఎవరైతే కొత్తగా ట్యూనింగ్ అయిందో, నా పేరు ధీరజ్. నేను యూజువల్ గా వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానమాట. నా షో గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా. నా షో పేరు వచ్చేసి F5. సిస్టమ్ ఏమైనా పని చేయకపోతేనో, వెబ్సైట్ హ్యాంగ్ అయితేనో, ఏదైనా పని చేయకుంటేనో, ఎట్లయితే రిఫ్రెష్ కొడతామో గట్లనే వీక్ మధ్య లోపల బోర్ కొట్టినప్పుడు నాలాంటి వాడు వచ్చి ఇరిటేట్ చేస్తూ, హింసిస్తూ, కొన్ని పాయింట్స్ చెప్తూ, నవ్విస్తూ, ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఈ F5 ఏమేమి ఉంటాయంటే, ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటితో పాటు మెల్లగా అన్నిటినీ ఫెయిత్ కి ఎట్లా లింక్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ధీరజ్ గారు మాట్లాడతాడు ఈ వచ్చే 2 గంటలు. అది అండ్ మీరు అడగొచ్చు ఎట్లాంటి ఈ షో వినొచ్చు అని అంటే, నేను జనాలని 3 రకాలుగా కేటగరైజ్ చేసిన. ఒకడేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటోడు, రెండోటోడేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, మూడోటోడేమో అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాల కోసం చాయ్ తాగేటోడు. ఈ 3 రకాల జనాలను ఎట్లా మాట్లాడించాలి, ఎట్లా కెలకాలి అనేదే మన షో. సో ఈ 2 గంటలు అట్లాంటి టాపిక్ వేసుకుని వచ్చి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఎంట్రీ సాంగ్ వినేసి వచ్చేయండి.

మున్న సినిమా నుండి మంచి పాట వినేసి వచ్చింది కదా. ఇప్పుడు మనం మెల్లగా మన టాపిక్ లోకి పోదాం. అయితే ఏం టాపిక్ మాట్లాడదాం అని అనుకుంటే, నేను రీసెంట్ గా ఎక్కడో దీని పేరు ఏమంటారు సి అంటే ఆల్రెడీ మనం ఇది మాట్లాడేసుకున్నాం అనుకుంటా, లాస్ట్ వీక్ సీతా స్వయంవరం గురించి మాట్లాడుకున్నాం, లైక్ హౌ వీ కెన్ కోరిలేట్ సీతా స్వయంవరం విత్ అవర్ ఓన్ లైఫ్ అండ్ సైకలాజికల్ లెసన్స్ ఎట్లుంటది, ఒక తండ్రి పర్స్పెక్టివ్ ఎట్లుంటది, ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ ఎట్లుంటది అండ్ ఒక గురువు పర్స్పెక్టివ్ ఎట్లుంటది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. నైస్. తర్వాత నేను దీని పేరు ఏమంటారు సీతా వియోగం అయిపోయినాక సీతమ్మ తోటి రావణాసురుడు మాట్లాడే విధానం అండ్ దాని వెనకాలన్న వృత్తాంతం ఉంటది కదా, లైక్ బ్యాక్ స్టోరీ. ఆ బ్యాక్ స్టోరీ వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ కోరిలేట్స్ విత్ దిస్ మోడర్న్ సొసైటీ. అంటే మీరు అనుకోవచ్చు అరే ఏం రాయడు పొద్దున్న లేవగానే డీడీ ఛానల్లో రామాయణం వచ్చినట్టు వచ్చి మాట్లాడతాడు అని అనుకోవచ్చు, కానీ వాట్ ఐ ఫీల్ నువ్వు 2020లున్నా 26లున్నా 2200లున్నా నీ లైఫ్ లోపల ఒకటి ఏదైనా అప్లై అవుతుంది అని అంటే దట్ ఈస్ రామాయణ అకార్డింగ్ టు మీ. సో దాని లోపల నువ్వు లెసన్స్ ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఆ లెసన్స్ ఏంది అనే పర్స్పెక్టివ్ లో మెల్లగా మన షో స్టార్ట్ చేద్దాం. అండ్ సీతమ్మ గురించి మాట్లాడుతామంటే జానకమ్మ తను మొన్ననే కాలం చేశారు, శివైక్యం అయ్యారు. సో తన గురించి ఆలోచించినప్పుడు నాకు ఒకటే పాట గుర్తొచ్చినుండే, ఇది శంకరాభరణంలో ఓంకార నాదాను అని ఉంటది కదా, ఒక లిరిక్ ఉంటది, ఇట్ గోస్ లైక్ అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్య సత్వ సాధనకు సత్య శోధనకు అనుకుంటే ఏదో ఉంటది. బట్ ఆ లిరిక్ కి లిటరల్ ప్రూఫ్ జానకమ్మ అన్నట్టు అనిపించింది. సో గైస్, మీకు వాట్ ఈస్ దట్ మెమొరీ విత్ జానకమ్మ సాంగ్ ఆర్ వాయిస్, ఒకవేళ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. ఎందుకు అడుగుతున్నానంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెద్దగా జానకమ్మ సాంగ్స్ ఎక్కువగా తెలీదు, బట్ తెలిసిన కొన్ని పాటలు అయితే నేను ప్లే చేస్తాను.

ఎప్ మంచిగా క్లాస్ పాట విన్నాం కదా. ఇప్పుడు అసలు నేను ఇది ఎట్లా చెప్పాలి, సీతమ్మ పడిన బాధ వ్యధ మన భాషలో బోర్ కొట్టకుండా ఎట్లా చెప్పాలి అని ఆలోచిస్తా ఉండే. సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. నేను నా ఆలోచనలు కొంచెం సింప్లిఫై చేయడానికి మన పెద్ద ఆయన ఉన్నారు తులసిదాస్ గారు. తులసిదాస్ గారు ఒక పాయింట్ ఇచ్చింది ఏంది అని అంటే, 9వ చోపాయి నేను మొన్ననే దాని గురించి ఎలా మాట్లాడుతా ఉండే, ఏంటో 9వ చోపాయి సూక్ష్మ రూపధరి సియహిది కావా వికట రూపధరి లంకజరావా, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది చూడనీకి జస్ట్ హనుమాన్ రూపం లెక్క ఉంటుంది, కార్యసిద్ధి హనుమాన్ లోపల ఉంటాడు కదా, అక్కడేమో కామ్ గా గ్రీన్ కలర్ మంచిగా మరగద మనితో చేసినట్టు ఉంటాడు. బట్ ఒక్కసారి పక్కకి వెళ్ళి రైట్ సైడ్ పోయిండు అనుకో, యుద్ధం చేసేటప్పుడు ఘోర రూపకంగా ఉంటాడు. ఇక్కడ నుండి మనం మెల్లగా ఒక 10 స్టెప్లు వెనుకకు వచ్చి, అసలు దీని వెనకాల ఉన్న సైకలాజికల్ లెసన్స్ ఏంది, లైక్ వాట్ లిటరలీ వీ కుడ్ లెర్న్ ఫ్రమ్ సీతమ్మ, రావణుడు, ఆ సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు, అండ్ అక్కడ వెనుక చాటుగా చెట్టు వెనకాల నుండి చూస్తున్న హనుమంతుని దగ్గర నుండి, లైక్ మన జీవితంలో మనమేం లెసన్స్ నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఈ 2 గంటలు విశ్లేషిద్దాం, తర్కిద్దాం, తిట్టుకుందాం, మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే ఈ పాట విని చేయండి.

Yep. Coming back to our topic. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా హనుమంతుడు సీతమ్మ ఇది అని. ఫస్ట్ మనం హనుమాన్ పర్స్పెక్టివ్ లో ఆలోచిద్దాం. ఎందుకంటే నేను ప్రతిసారి షో చేసేటప్పుడు ఎలివేషన్స్ లాస్ట్ పెట్టుకుంటా అనుకుంటా ఆ లాస్ట్ లోపల ఎలివేషన్ కాస్త ఇంకేదో అయిపోయింది, నేను మర్చిపోతా. సో వాట్ వీ షుడ్ డూ ఈస్ ఫస్ట్ మనం మంచిగా ఎలివేషన్స్ ఆర్ లెసన్స్ ముందే నేర్చుకున్నాం అనుకో, లాస్ట్ కి ఎన్ని అంటే అన్ని పాటలు పెట్టేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్, మన హనుమ ఎట్లాంటి వాడు అని అంటే మీ అందరికి తెలిసిందే, ఆయనను డిస్క్రైబ్ చేసేటప్పుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగతం అజాడ్యం వాక్పటుత్వం అనుకుంటా పెద్ద పెద్దోళ్ళు అంటారు. మనకి ఇప్పుడు ఆ సంస్కృత పదాలు ఎందుకులే, మనం కొంచెం మనకు తెలిసిన సైకలాజికల్ టర్మ్స్ లో మాట్లాడితే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెంటల్ ఎక్స్పాన్షన్ ఆర్ కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అనేటివి ఉంటాయి. అది ఎట్లా అంటే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ మెంటల్ రెసిలియంట్ ఎట్లా అంటే, కొంతమంది ఉంటారు చూడండి ఇట్లా పాదరసం లెక్క ఎట్లాంటి వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండి సెట్ అయిపోతారు. ఈ పాదరస ఉరవడు ఎవరికి ఉంది రాబాయ్ అని అంటే మన హనుమంతునికి ఉంది. ఇది మీకు ఎట్లా చెప్పాలి అనే దానికి ఎగ్జాంపులే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సూక్ష్మ రూప ధరిసి యహిది కావ అంటే సీతమ్మ దగ్గర చిన్న రూపకంగా వచ్చిండు. ఎందుకు ఆయన రెగ్యులర్ రూపంగానే రావచ్చు కదా అని మీరు అడగొచ్చు, రైట్? ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్వశ్చన్ లెట్ మీ ఆన్సర్ యూ. సో సీతమ్మ అక్కడ అశోకవనం దగ్గర కూర్చొని ఉంటది. కూర్చొని ఉన్నప్పుడు మనం కొంచెం సుందరకాండం కొంచెం లోపలికి వెళ్లి రామాయణంలోకి వెళ్దాం. రామాయణంలోకి వెళ్తే అక్కడ ఒకడు వస్తాడు, వారే రావణాసురుడు. రావణాసురుడు ఎంత నీచకమైన నికృష్టు లెక్క మాట్లాడనో అంత మాట్లాడతాడు. అంటే హీ లిటరలీ డిస్టర్బ్స్ హర్ మెంటల్లీ ఫిజికల్లీ. ఇక ఎంత కావాలంటే అన్ని నలు దిక్కుల నాశనం చేసినట్టు మాట్లాడతాడు. ఇదంతా పాపం హనుమంతుడు చూస్తా ఉంటాడు. అంటే కొంతమంది ఇట్లా చిన్న బేబీ లెక్కున్నప్పుడు వాళ్ళ తల్లి ఏమైనా గోత్రు అయితే అబ్జర్వ్ చేస్తాడు కదా, అట్లా ఈయనే అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఈయన తలుచుకుంటే అప్పటికప్పుడే వాడిని ఏసి పడేయచ్చు, అదంతా ఉంటది. కాకపోతే ఈయన టైం కోసం వెయిట్ చేస్తాడు. ఫస్ట్ ఈయన పర్పస్ ఏంటి అని అంటే హీ హ్యాస్ టు స్టాప్ సీతమ్మ శోకం. సీతాశోక అని అంటారు కదా, అంటే సీతాశోకాన్ని నాశనం చేయడానికి వచ్చిండు కదా. అట్లా కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చేద్దాం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

ఈ పాటలో బాబు బాబు జూనియర్ ని డిస్క్రైబ్ చేసినట్టు పాదరస ఊరవాడి నారాయణ రమే అన్నట్టు హనుమంతుడు కూడా ఎక్కడ వాడి దగ్గర చొచ్చుకుపోతా ఉంటాడు. దీని కొరకు మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే సీతమ్మతోటి రావణాసురుడు మాట్లాడినప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తాడు, ఏంది అసలు రావణుడు ఎవడు, అసలు వాడిని మాట్లాడే విధానం ఏంటి, అంటే అసలు స్త్రీలను ఎట్లా అడ్రస్ చేస్తారు. అది మనం అంటే దీని వెనకాల ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే మన జనరేషన్ లో మన పోరగాళ్ళకు, అంటే మన పోరగాళ్ళంటే వాళ్ళకి ఎందుకు లిటరలీ మనకు నాలాంటి వాళ్ళకే సరిగ్గా తెలియదు. మనం ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే సినిమాలలో చూసినామా, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి పిచ్చి పిచ్చి చేసేటివి ఇన్స్పిరేషన్ లెక్క తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటివి కాకుండా మనకు రోల్ మోడల్స్ ఎట్లాంటి వాళ్ళు ఉండాలి అని అంటే ఈ లంకకి వెళ్లిన హనుమంతుడు, సీత కొరకు వెయిట్ చేసే రాముడు, రాముడి కోసం వెయిట్ చేసే సీతమ్మ, ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అనుకో అసలు లైఫ్ ఇట్లా లిటరల్లీ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఈయన ఆయనను ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాడో ఆ స్కిల్ మనం పెంచుకోవాలి. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఇంత సూసైడల్ థాట్స్ ఉన్నప్పుడు సీతమ్మ చుట్టూ కొంతమంది రాక్షస కాంతలు, రాక్షస స్త్రీలు ఉంటారు. లిటరలీ వాళ్ళు ఎట్లా అంటే అగ్గికి ఆర్గ్యం పోసినట్టు, వాడు పుండు అయితే పుండు మీద కారం వేస్తారు చూడు కొంతమంది ఆంటీలు, వాళ్ళు గట్లనే ఉంటారు అనమాట ఆంటీల లెక్క. వాళ్ళు పోయి ఈయన హర్ట్ చేసింది ఏ పాయింట్స్ మీద సీతమ్మను హర్ట్ చేసిండ్రో, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దశరథుడు చచ్చిపోయిండ్రు, జనకునికి అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు అని కూడా తెలియదు, రాముడేమో అసలు అడ్రస్ అత్తా పత్త లేడు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు, ఆయనకు అసలు బలం లేదు అని ఏదైతే పాయింట్స్ తోటి రావణాసురుడు సీతమ్మను డిస్టర్బ్ చేస్తాడో ఈ రాక్షస కాంతలు వచ్చి ఏం చేస్తారు అని అంటే అయ్యో మీ రాజుల గంత గంత తెలివిలేని వల్ల గంతాదా అంటే ఇట్లా లిటరల్లీ దే మేక్ హర్ టు థింక్ టు కమిట్ సూసైడ్. సీతమ్మ ఇట్లా సూసైడ్ కమిట్ చేసుకుంటా అనే స్టేజ్ దాకా వీళ్ళు ఎత్తుకోబోతారు. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ విందాం.

సో ఈ రాక్షస స్త్రీలు ఎట్లా మాట్లాడతారు అని అంటే ఆమె హెల్ప్లెస్నెస్ ని చూసి దాన్ని ట్రిగర్ చేస్తా ఉంటారు. దిస్ ఈస్ ద రీజన్ వై హనుమ చోస్ టు బర్న్ లంక. ఇన్ని మాటలు విన్న సీతమ్మ కృంగిపోయి ఇట్లా ఏడుస్తా ఉండి ఒక మాట అంటది, మీరిప్పుడు నా బాధను చూసి నవ్వుతున్నారు, నైస్, వెల్ అండ్ గుడ్, అధర్మానికి సాతి ఇస్తున్నారు, నైస్, ఇంకా సూపర్. బట్ ఒక స్టేజ్ వస్తుంది, ఆ స్టేజ్ ఎట్లా అంటే లైక్ ఇక లిటరల్లీ మీకు మీ కన్నీళ్లు తప్ప మీకేం మిగిలో, మీరేదైతే గర్వానికి పోయి ఈ రాజ్యం మాది, మా రాజు మావోడు, మాకన్ని బంగారం ఇస్తాడు, ఏది పడితే చేయనీకి పర్మిషన్ ఇస్తాడు, తాగనీకి అది ఇస్తాడు, తిననీకి ఇది ఇస్తాడు అని అనుకుంటున్నారు కదా. ఒక స్టేజ్ వస్తుంది, ఆ స్టేజ్ వచ్చినప్పుడు జీరో, మీ లంక మొత్తం బూడిద పాలవుతుంది అని అది జస్ట్ ఇట్లా పైకని మాట్లాడేసి కూర్చుంటది. వీళ్ళందరూ అసలు సీరియస్ కూడా తీసుకో పాపం సీతమ్మ మాటని. ఇదంతా ఎవరు సీరియస్ తీసుకున్నారు అని అంటే ఆ సీతమ్మ బిడ్డ అయిన హనుమంతుడు. ఆయన అట్లా చిన్న ఆకు వెనకాలండి, ఓకే మా అమ్మని ఏడిపిస్తారా, మీకుందిరా చూడగలరా అని చెప్పి ఆయన ప్లాన్ చేసుకుంటాడు. ఆ ప్లాన్ చేసుకున్నాకేమైంది అది మనం ఈ పాట తర్వాత విందాం.

0: సింగమన్.
1: ఎగ్జాక్ట్లీ, ఈ జన్మ ఎత్తింది రామసేవకే అయ్యా అనుకుంటూ చెప్పి హనుమంతుడు సీతమ్మకు ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అంటే ద వే హనుమ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ టు సీతమ్మ హ్యాస్ టు బి స్టడీడ్. ఎందుకు అని అంటే ఆమె షీ ఇన్ ద డిస్ట్రెస్ సిచ్యువేషన్. ఎట్లా అంటే ఫస్ట్ ఆమె కిడ్నాప్ అయింది, ఆ తర్వాత అసలు రాముడు ఉన్నాడా, ఉంటే బ్రతికున్నాడా, బ్రతికుంటే ఎక్కడున్నాడు, ఈమెను కాపాడడానికి రాగలడా, అసలు ఎన్ని రోజులలో ఈమెను కాపాడుతాడు. అంటే జస్ట్ ఇమాజిన్ ద పెయిన్ విచ్ షీ వాజ్ గోయింగ్ త్రూ. ఇంత ఆల్రెడీ ఇంత సఫర్ అవుతా ఉంటే చుట్టుపక్కల ఉన్న జనాలు, ఆ ముందున్న రావణాసురుడు, వీళ్ళందరూ ఇంకెంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇదంతా అయినప్పుడు ఆమెను ఉత్తేజింపరచడానికి ఏం చేయాలి హనుమ కదా? దిస్ హ్యాస్ టు బి ది క్వశ్చన్. అంటే ఇది మనకి ఎట్లా అని అంటే, మన జనరేషన్ లో ఎవడన్నా ఎదుటోడు బాధలున్నప్పుడు వాని దగ్గర ఎట్లాంటివి మాట్లాడాలి, ఎట్లాంటివి మాట్లాడకూడదు అనే లెసన్స్ మనకు ఈ హనుమ లిటరలీ టీచ్ చేస్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక దగ్గర ఏమో ఎక్స్ వస్తువు లేదు, కొంతమంది ఉంటారు ఆ ఎక్స్ వస్తువు లేదు కదా, ఆ ఎక్స్ గురించి ఫ్రాంట్ చేస్తా ఉంటారు, ఏ నువ్వు అది చూసినావు, అరే చూసినావు, ఆ ఎక్స్ ఉంది నా దగ్గర అది ఇది అనుకుంటా. ఇంకొంతమంది ఉంటారు, అరే పాప మా దగ్గర లేదు కదా, లైట్ తీసుకోవచ్చు కదా అని అంటే, అరే మరి వాని దగ్గర కాదురా, నేనేదో నాకుందని చెప్పుకుందాం అన్నట్టు నేను ఎంత కష్టపడ్డానో, యూ కెన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ మై జర్నీ అనుకుంటా కొంతమంది ఉంటారు. ఇక్కడ దిస్ ఈస్ ద లెసన్ విచ్ అవర్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్. ఒక దగ్గర లేదు అని అంటే వాని దగ్గర అది మాట్లాడదు. అంటే దట్ డజంట్ మీన్ నువ్వేదో మోసం చేస్తున్నావు అని కాదు, వాని దగ్గరికి వెళ్ళి అరే నువ్వు కూడా తెచ్చుకోగలవు, యు హ్యావ్ టు డూ దిస్ అండ్ దిస్ అని నువ్వు వాని గైడ్ చేయాలి. దిస్ ఈస్ హౌ యు హ్యావ్ టు బి. ఇక్కడ హనుమ చేసింది కూడా అదే. ఆయనే ఏదైతే అంగుళికం ఇచ్చిండ్రో దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అని అంటే, సీతమ్మ రాముడు నిన్ను మర్చిపోలేడు, ఆయన ఇంకా అక్కడ నీకోసం తయారైతా ఉన్నాడు, సైన్యాన్ని సెట్ చేసుకున్నాడు, నీ దగ్గరకు వస్తాడు, నువ్వు జర్ర కొంచెం ఓపిక తెచ్చుకో అని చెప్ప నీకి ఫస్ట్ ఆయన ఏం చెప్తాడు అంటే, అమ్మ నేను రామ్ బంటుని, నాన్ను హనుమ అంటారు, ఇగో మీ ఆయన నీకు ఇదిచ్చిండు కథం అయిపోయి. అంటే ఇంత చెప్పినా కూడా ఆమె ఫస్ట్ నమ్మదు, అంటిల్ హీ షోస్ హిస్ రింగ్, రాముని రింగ్ చూపెట్టేంత వరకు ఆమె నమ్మదు. బట్ లిటరల్ ప్రూఫ్ చూపిస్తేనే జనాలు నమ్ముతారు అనడానికి ఇది నిదర్శనం. కొంచెం ఎక్కువైంది ఐనో, మనం ఒక పాట వేసొచ్చిద్దాం. లైక్ ఒక్కసారి ఆ రింగ్ చూడంగానే సీతమ్మ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి

అట్లా ఒక్కసారి సీతమ్మ ఫ్లాష్ బ్యాక్ యాద్ చేసుకుంటది. ఆ యాద్ చేసుకున్నాక మనోడు ఉండాలి కదా, మనోడు ఉండి ఏం చెప్తాడు అని అంటే, అయ్యో మా సీతమ్మ ఇంకా నన్ను నమ్మసలేదు, నేను ఇప్పుడు ఒక పని చేస్తా అని చెప్పి మనోడు ఐ మీన్ మన హనుమంతుడు పోయి రామకథను వాడతాడు. అమ్మా మీరు నన్ను నమ్మాలే, నేను మీ బిడ్డ లెక్క రాముడు నన్ను పంపించిండు ఒక పనికి, సో నేను అధ్యయనికి వచ్చినా అని చెప్పి అని చెప్తాడు. ఆమె అప్పటికి నమ్మదు, నువ్వు మాయా రూపకంగా వచ్చిన రావణాసురునివి అన్నట్టు అంటది. అప్పుడు మన అంజి ఏం చేస్తాడు అని అంటే ఈ పాట పాడతాడు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్.

0: మంచి భక్తి ఏం విన్నాం కదా. ఇప్పుడు ఈ పాట లోపల ఈ పాట ద్వారా హనుమంతుడు సీతమ్మకు ఏమేం చెప్పిండ్రు అని అంటే, ఫస్ట్ థింగ్ ఒక ముద్ర. ముద్ర అంటే మనం మెటాఫర్స్ లెక్క మాట్లాడితే, మెటాఫర్స్ అంటే అంతరార్థం లాగా మాట్లాడినాం అనుకోండి, అక్కడ సీతమ్మ హోప్లెస్ గా ఉంది. అంటే ఆశ మొత్తం నిరాశ ఉంది. ఆ నిరాశగా ఉన్నప్పుడు ఏం చేయాలి, అమ్మ ఇది కాదు అది ఇది అనుకుంటా నువ్వు ఆమెకు అడ్వైస్ ఇవ్వలేవు. ఎవడైతే నిరాశతో నీ దగ్గరకు వస్తాడో నువ్వు వానికి ఫస్ట్ అడ్వైస్ ఇవ్వద్దు. నువ్వు ఫస్ట్ వానికి నిజం అంటే ఏంది, వాట్ ఈస్ ద కరెంట్ ట్రూత్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అనే దాన్ని వానికి ప్రకటితం చేయాలి. నెక్స్ట్ ఏం చెయ్యాలి, అది ఎట్లా చేసిండు, సీతమ్మ సిచ్యువేషన్ ఏంది అని అంటే రాముడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, దాని కొరకు ఆయన రామకథను మొత్తం చెప్పి రామాయణం చదివితే, ఇట్లా సుగ్రీవుడు ఒక రాజును కలిసిండు, ఆయన మా రాజు, వానరులందరికీ ఆయననే, అది మా దగ్గర దగ్గర ఒక 100 కోట్లకు వానరాలు ఉన్నాయి, మేము ఇక్కడ కిష్కిందా అని ఒక ఊర్లు ఉంటాం, సో మమ్మల్ని కలిసిండు, వాళ్ళిద్దరు దోస్తులు అయిపోయిండ్రు, ఇప్పుడు మంచి దోస్తులు అయిపోయినరు, ఆల్రెడీ హమ్నే సెట్టింగ్ కారా అన్నట్టు మొత్తం అదంతా సెట్ చేసినామని అంటారు. Through this, what he is doing is he is reconnecting her. Okay, Ramudu nannu marchipoledu, naa kosam okadu unnadu anoka hope build up ayipoyindi. Next thing endi, nuvvu ikkada Lankalo unnavamma, meeku jarigina anyayanni nenu kannalara chusina, naa purpose endi anante రాముని యోగక్షేమాలు మీకు చెప్పి మీ యోగక్షేమాలను రామునికి తెలియజేయడమే నా యొక్క మెయిన్ కర్తవ్యం. సో నాకు అర్థమైంది మీరున్న సిచ్యువేషన్, జస్ట్ నాకు ఒక రోజు ఒక వారం రోజుల కాల వ్యవధి ఇవ్వండి, నేను ఏం చేయను అది చేస్తా, మీరు చూడండి అని అంటారు. అట్లా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డైలాగ్ ఇమీడియట్ గా ఏమంటారు, అమ్మాయి ఐ సీతమ్మ ముఖ కదలికలు చూసి, అమ్మ మీరు కొంచెం సంకోచిస్తున్నట్టున్నారు, మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంది అని అంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు ఈ అశోకవనాన్ని మొత్తాన్ని నా భుజాల మీద వేసుకొని నేను వెళ్ళిపోతా, ఎంతసేపు నాకు చిన్న టాస్క్ అని అంటే, అప్పుడు ఆమె నవ్వుతుంది, అరే నవ్వి, అరే నువ్వు బుచ్చి కోతివి, నువ్వు బుచ్చి కోతి, నీ దగ్గర ఇంత సామర్థ్యం ఉందని, అంటే నీ కోతి తెలివిని మానుకోలేదు కదా, చంచల మనస్సుని చూపెట్టుకున్నావు కదా అని ఆమె నవ్వుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోప్ నుండి మళ్ళా లైక్ షీ బికేమ్ ఎ నార్మల్ హ్యూమన్. అది ఈ సుందరకాండ యొక్క మెయిన్ తత్వం ఏంది అని అంటే, హనుమంతుడు ఏడ పోతే ఆడ జనాలను నవ్విస్తాడు, నార్మల్ మనుషులు లెక్క చేస్తాడు. ఇప్పుడు ఆమెకు నిజ స్వరూపం చూపిస్తాడు. ఏంది ఫస్ట్ ఏమనుకున్నాం, ఏమంటారు, సూక్ష్మ రూపధరి సహిది కావా, ఆమె ఒక్కసారి నార్మల్ మనిషి అయినాక వికట రూపధరి లంకజ రావా, ఈ వికట రూపం దాల్చి అమ్మ ఇది నా నిజ స్వరూపం, ఈ చిన్న కోతి కాదు, నేను ఒక పెద్ద వానరాని లంగురాని, నా నిజ స్వరూపం ఒక్కసారి చూడండి అని చెప్పి, ఇలా టపాని నీ బిడ్డడు ఇంత పెద్దోడమ్మా అని చెప్పి దండం పెడతాడు. ఆమె ఒక సైడు సంతోషం, ఒక సైడు ఆశ్చర్యం, ఒక సైడు యమ్మో బుచ్చి కోతిగా ఇంత పెద్దగా అయిపోయింది అని ఒక ఎక్సైట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆమెకు ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, అంతే ఇక రావణాసుడు అయిపోయిండు, ఒక నార్మల్ కోతే ఇంత పవర్ఫుల్ ఉంటే ఇక మా వల్ల సైన్యం ఎంత ఉంటుంది, ఒక లిటరల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సీతమ్మకి. ఇప్పుడు అమ్మ నాకు కొంచెం ఆకలి అవుతుంది, నేను ఒక చిన్న పని చేసుకుని వస్తా అని చెప్పి వెళ్ళిరానా అని సీతమ్మని అడిగితే, విజయీ భవ అని సీతమ్మ హనుమంతుడిని అంటారు. దాని తర్వాత వృత్తాంతం ఏందో ఈ అడ్వర్టైజ్మెంట్ అయిపోయినాక మనం చూద్దాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 8 PM.

0: These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools, lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ 469-269-6476. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
2: అమ్మా,
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు.
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
3: సో యాజ్ ఐ సెడ్, హనుమంతుడు లంకను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తాడు, ఈ పాట వినేస్తే మీకే లిటరల్ అర్థమైపోతుంది అనమాట.

సారీ చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చేసింది. ఇందాకేడన్నా ఇందాకేడన్నా నేను గుర్తు తెచ్చుకుంటా, అంతలోపు ఈ పాట వినేది వచ్చేయండి.

రెండు మంచి పాటలు విన్నాం రైట్. ఇప్పుడు మనం అసలు హనుమంతుడు లంకని ఇట్లా బర్న్ చేసిండు, ఏదన్నా నాశనం చేసాడు అనగానే మనకి ఎక్కడ లేని క్యూరియాసిటీ వస్తుంది కదా. వెంకి సినిమాలు అన్నట్టు చదువుదా పని ఇంట్రెస్ట్ అన్నట్టు ఇది కూడా అంతే అనమాట. ఫస్ట్ ఆయన ఏం చేస్తారంటే, ఇందాక అన్నం కదా అమ్మ నాకు ఆకలి అవుతుందని చెప్పి దాని పేరు ఏమంటారు అశోకవనంలోకి వెళ్ళి అక్కడక్కడ అక్కడక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటాడు. ఇక హనుమంతుడు ఎట్లాంటి లెవెల్ ఎక్స్ప్లోర్ చేస్తాడో మీకు తెలిసే కదా, కోతులు కూడా బిత్తరు పోయే లెవెల్లో ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఇదంతా చేస్తే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లోపల ఒక కొంతమంది, ఇప్పుడు మనం ఇప్పుడు రామాయణం లెవెల్లోకి వెళ్ళి ఎవడో వస్తాడో ఏమొస్తాడో ఏంది అదంతా మనకి ఎందుకు చెప్పు. ఎవడో వస్తాడు జఫాగాడు, వాడు రాగానే వాంధువులతో చూస్తాడు, ఆయన ఆయన తోక చూసుకుంటాడు అన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో అక్షకుమారుడు ఎవడో వస్తాడు కథం, వాడి తోకతోటి దప్ప తప్ప తిప్పి చంపేస్తే చచ్చిపోతాడు. ఇక మనం సినిమాలలో చిన్నప్పుడు సినిమాలలో చూస్తుండే కదా అట్లా అందరూ వస్తారు. ఇది మనకు పాయింట్ కాదు, మన ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ది మెటాఫర్ బిహైండ్ దిస్ లంకా దహన్ రైట్. ఇప్పుడు మనం ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి వేదాలలోకి వెళ్దాం రైట్. నిప్పు అనేది దేనికి సిగ్నిఫికెన్స్ అని అంటే ప్యూరిఫికేషన్. అప్పటి వరకు ఏం జరిగింది, సీతమ్మను ఏర్పించి ఒక అధర్మ కార్యం జరిగింది. వాళ్ళు ఏం చేయాలి, అధర్మం జరిగినప్పుడు ఏం చేయాలి, ఈ అధర్మం జరగడానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే రావణాసురుడి కామం కోపం, ఇంకా ఇంకా దరిద్రగొట్టు గుణాలు ఏవైతే ఉంటాయో అరిషడ్ వర్గములు అని అంటారు కదా, గవన్నీ మెయిన్ రీజన్ అనమాట. హనుమంతుడు అనేటోడు ఎట్లా అంటే హీఈస్ లైక్ దట్ కాన్షియస్నెస్. వెన్ కాన్షియస్నెస్ ఎంటర్స్ ఇన్ టు యువర్ మైండ్ విచ్ ఈస్ దట్ లంక, అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఈ అధర్మాన్ని మొత్తం తునాశృణకలు చేసి వెళ్ళిపోతుంది. ఇదనమాట వెనకాలన్న ప్రాసెస్. ఇంకా డీటెయిల్ వెళ్ళాలనుంది బట్ లెంత్ ఎక్కువ అయిపోయిందని ఆగా, ఒక పాట వినేసి వచ్చేద్దాం, మనం మళ్ళా మాట్లాడుకుందాం.

ఇప్పుడు ఒక్కసారి మనం రామునికి, అసలు హనుమంతుడు రామునికి, ఐ మీన్ సారీ, హనుమంతునికి రాముడు ఏం చెప్పిండో దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైతే సుగ్రీవుడిని ఆర్మీ మొత్తం సెట్ చేసి నలుదిక్కులుగా ఆయన దగ్గరున్న వానర సేనని అలాట్ చేసిండ్రో, మీరు ఈ డైరెక్షన్కి వెళ్ళండి, ఆ డైరెక్షన్కి వెళ్ళండి అని, హనుమంతుని దగ్గరికి రాముడు వస్తాడు. రాముడు వచ్చి ఒక మాట అంటాడు, ఏంది అని అంటే, నువ్వొక్కనివే, నీకొక్కనికే సీతమ్మను వెతికి ఆ జాడ చెప్పే సత్తువ నీలో ఉంది, అందుకనే నేను నీకు అంగూలికం ఇస్తున్నా, జర జర కొంచెం కష్టపడి ఏదో ఒకటి చేసి నువ్వు డూ సంథింగ్ అని అంటాడు. అప్పుడు హనుమంతునికి అర్థమవుతుంది రామునికి తన పైన ఉన్న నమ్మకం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, నువ్వు ఒక మేనేజర్ అయితేనో, నువ్వు ఒక అదైతనో, ఇఫ్ యు ఆర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ బిలీఫ్ ఇన్ హిమ్, షో దట్ బిలీఫ్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సన్, వాడు నీ కోసం ఎంత కావాలంటే అంత తెగిస్తాడు. లిటరలీ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, చూసి రారా అంటే కాల్చుకొచ్చుడు అని అంటారు కదా, అది ఎట్లా అంటే, జస్ట్ బికాస్ రాముడు హనుమంతుని నమ్మిండు కాబట్టే. ఇది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంది అని అంటే, మనం ఇప్పుడు దురంధర్ సినిమా చూసినాం కదా, దురంధర్ సినిమాలు చూసినట్టు హిస్ డ్యూటీ వాజ్ టు జస్ట్ అబ్జర్వ్, అసలు ఏంది సీతమ్మ అది చేసుకొని అది చేసి వచ్చే సీతమ్మ క్షేమాలను చూసి వచ్చే అన్నట్టు అన్నారు. బట్ హనుమంతుడు ఎట్లా అని అంటే, మొత్తం ఆలోచిస్తాడు, నేను ఇప్పుడు ఏం చేస్తే రాముడు యుద్ధాన్ని గెలుస్తాడు, అంటే థింక్ బిగ్ అని అంటారు కదా, లిటరలీ హీ డస్ దట్. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అయినా స్టడీ చేస్తాడు. అంటే లంకిని ద్వారం అన్నప్పుడు హీ అండర్స్టాండ్ ద మెటలర్జీ ఆఫ్ హౌ ద వాల్స్ ఆఫ్ లంక హ్యాస్ బీన్ బిల్ట్. ఎందుకు రేపు కోతులు వచ్చినప్పుడు ఆ కోతులు ఈజీగా జంప్ చేయడానికి ఉంటది. బాహుబలి సినిమాలు ఉంటారు చూడండి, మొత్తం అసెస్ చేసుకుని హనుమంతుడు మళ్ళా రిటర్న్ వస్తాడు. ఫస్ట్ ఎక్కడ నుండి అని అంటే ఆ లంకిని, నెక్స్ట్ ఎక్కడ అని అంటే అశోకవనం, థర్డ్ ఎక్కడ అని అంటే అసలు ఒక్కొక్క ప్రాకారం, ఒక్కొక్క బిల్డింగ్ లో ఎవడెవడున్నాడు అంతా ఇంట్లో చిట్టి రాసుకుంటా ఉంటాడు. ఎందుకు, సీతమ్మను అన్వేషించేటప్పుడు హీ మేక్ షూర్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ లంక. ఓకే, ఈ డోర్ లోపల విభీషణుడు ఉంటాడు, ఓకే ఈ డోర్ లోపల మేఘనాథుడు ఉంటాడు, మేఘనాథుడిని ఎక్కడో మిస్టీరియస్ కొడుతుంది, తేడా కొడుతుంది, ఒక మార్క్ వేసుకుందాం అట్లని చెప్పి ఈ ఐడెంటిఫై చేసేదంతా ఐడెంటిఫై చేస్తాడు. మనం ఒక పాట వినేసి అయితే వద్దాం, పాట విన్నాక ఇంకా లోపలికి వెళ్దాం.

ఇందాక చూసినట్టు హనుమంతుడు లైక్ అన్ని డీటెయిల్స్ అని సేకరిస్తాడు. హిస్ మెయిన్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు బర్న్ లంక. అడిషనల్ యాక్చువల్లీ చెప్పానంటే ఈయన ఆ రాక్షస స్త్రీలను చూసినాక ఆయన డిసైడ్ అవుతాడు, అది వేరే విషయం, అది మళ్ళా మాట్లాడుకుందాం. బట్ బర్న్ చేసే ముందు ఆయన ఎందుకు అంత విధ్వంసం సృష్టిస్తారు, దీని వెనకాలన్న మెటాఫర్ ఏంటి అని అంటే, రావణాసురుడి దాని పేరు ఏమంటారు, గర్వం ఏంది అని అంటే ఆయన బ్యూటిఫుల్ గా పెంచుకున్న ఒక వనం. ఓకే, ఇప్పుడు ఆ వనాన్ని ఎంత దరిద్రం చేస్తే వాని ఈగో అంత హర్ట్ అవుతుంది. ఎట్లా అంటే, నీ అమ్మ నా ఇంటికి వచ్చి ఆ నా ఇంటి లోపల నేను ప్రేమగా పెంచుకున్న వనాన్ని ఒక కోతి నాశనం చేస్తుందా, అసలు ఏడవైంది నా సైన్యం, ఏడవైంది నా దాని పేరు ఏమంటారు ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఏడవైంది ఇదంతా అని ఆయన ఫీల్ అవుతాడు. ఆ ఈగోని డిస్టర్బ్ చేస్తేనే నీ కంఫర్ట్ జోన్ నుండి నువ్వు బయటికి వస్తావు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటా ఉండే, లైక్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ దట్ కంఫర్ట్ జోన్ యూ విల్ నెవర్ మేక్ ఎ మూవ్. నువ్వు కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే నీకు ఒక లెసన్ ఉంటది అని చెప్పడానికే ఇది అన్నట్టు నేను అనుకుంటున్నా. అంటే మేబీ దేర్ కెన్ బి అదర్ ఇన్స్టెన్సెస్, బట్ ఇది నాకు అర్థమైన ఒక పాయింట్. ఓకే, ఇప్పటికైతే ఒక ఇంకో పాట వినేసి వచ్చిద్దాం.

ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ లోపల హనుమ యాక్ట్ చేసే విధానం లోపల వాట్ ఆల్ యూ కెన్ లెర్న్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఫైండ్ ఎ రూట్ కాజ్. ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ఏంది అని అంటే, మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: What a dare, completely exhausted. Dinner plans enti?
8: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: అందరికీ నమస్కారం, నేను మాణి ఉప్పున మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

అయితే ఒక్కసారి హనుమంతుడు లంకాదహనానికి కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ రాక్షసులు ఇట్లా ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి వస్తారు, వచ్చి ఆయనను గెలుకుతా ఉంటారు గెలుకుతా ఉంటారు. మనోడు ఏం చేస్తాడు, ఏ చిన్న జుజుబిగాలని చెప్పి ఇట్లా ఆడుకుంటాడు, పారేస్తాడు. దాని తర్వాత ఏమైతుంది అంటే జంబుమాలి అని పెద్దోడిని పంపిస్తాడు ఎవరు, రావణాసురుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, యాజ్ యూ గ్రో నీకు ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయనంటే, నీ మైండ్ కి ఏదైతే కేపబుల్ ఉంటుందో అట్లాంటి ఛాలెంజెస్ నీ మొహానికి వస్తాయి అన్నమాట. సో యూ హావ్ టు లిటరలీ అండర్స్టాండ్, లైక్ నీకు లైఫ్ డిఫికల్ట్ అవుతుంది అనంటే ఓకే మెల్లె నేను ఏదో లెవెలప్ అవుతున్నా అని నీ నువ్వు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెటాఫర్ ఫ్రమ్ లంకాదహనం. దాని తర్వాత ఏమైతుంది అనంటే, అన్ని డైరెక్షన్స్ నుండి రాక్షసులు వస్తారు. మెయినోడు ఎవడు అనంటే మేఘనాథుడు వస్తాడు. ఇప్పుడే మేఘనాథుడు రాగానే పాపం హనుమంతుడు ఏం చేస్తాడు, వీడే ఎవడో చిన్న పిల్లోడు అని చెప్పి లైట్ తీసుకుంటాడు. బట్ మేఘనాథుని దగ్గర ఒక భారీ బ్రహ్మాస్త్రం ఉంటది. వాడు ఇట్లా బ్రహ్మాస్త్రం వేయంగానే హనుమంతుడు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ హీ కైండ్ ఆఫ్ బో డౌన్ టు హిమ్. ఎవరికి, మేఘనాథునికి కాదు ఆ బ్రహ్మాస్త్రానికి. అసలు దీని వెనకాలన్న పాయింట్ ఏంటి అనంటే, ఒక పాట అయిపోయినాక మనం మాట్లాడుకుందాం.

ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీ లైఫ్ లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నువ్వు డెవలప్ అవుతున్నావు అని అర్థం. యా, సో ఆ బ్రహ్మాస్త్రం వచ్చింది. ఆ బ్రహ్మాస్త్రం వచ్చినప్పుడు అండ్ ఇంకోటి, నీకు అన్ని అన్ని లైఫ్ లో వచ్చే అన్ని ప్రాబ్లమ్ లకి ఒకటే రకమైన సొల్యూషన్ ఇవ్వాలని రూల్ లేదు. యూ కెనాట్ హ్యావ్ ది సేమ్ మైండ్ సెట్ వెన్ యూ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మిగతా అన్ని అస్త్రాలు వచ్చినప్పుడు హనుమంతుడు తృణాత్రులకలు చేసేస్తాడు, బట్ బ్రహ్మాస్త్రం వచ్చినప్పుడు ఆయన అట్లా కాదు, ఆయన దండం పెడతాడు. ఓకే, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మీ టు పాస్. నేను ఒక్కసారి రావణాసురుని దగ్గరికి వెళ్ళి ఐ హావ్ టు సెండ్ హిమ్ ఎ మెసేజ్, ఈ బ్రహ్మాస్త్రం ఈజ్ ది గేట్ వే అని అనుకుంటాడు. సో ఇప్పుడు బ్రహ్మాస్త్రానికి శిరసావహించి రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రావణాసురుడు ఎట్లా మాట్లాడతాడు? సో హీ హాస్ టు కేర్ఫుల్లీ టాక్. ఒక అంబాసిడర్ గాని, ఒక దూత గాని, ఒక మెసెంజర్ గాని, ఒక దోస్త్ గాని, ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ టాక్ అనేది ఇంపార్టెంట్. సీతమ్మతో మాట్లాడినట్టు ఈయన రావణాసురునితోటి మాట్లాడలేడు. సో అందుకని వికట రూపధరి లంకజ రావ, ఇంత అగ్రెసివ్ ఉండనో అంత అగ్రెసివ్ ఉంటూనే హీ యూజ్ సర్టెన్ వ్యాకరణ అంశాలు. దానికి ఫస్ట్ రావణాసురుడు షాక్ అవుతాడు, అమ్మాయి నీకు నాకన్నా ఎక్కువ తెలివి ఉంది ఏంది రావయ్య అని. అఫ్ కోర్స్, అరే నువ్వు ఏమని రావయ్య, హనుమంతుని ముందు హనుమంతుని తెలివి ముందు నువ్వెంత నీ బతికెంత అన్నట్టు యాక్చువల్లీ అట్లుండాలి. కాకపోతే మనోడు వినమ్రుడు ఉంటాడు, వినమ్రుడై ఉంటాడు. ఇది పాయింట్. సో మనం ఈ పాట అయిపోయినాక మళ్ళా మాట్లాడుకుందాము.

0: ఫస్ట్ మనం కొన్ని ప్రకటనలు చూద్దాం. ఇవాళ మనం మాట్లాడుకున్న ముచ్చట్లని మీరు మళ్ళా వినాలని అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ది రేడియో సురభి యాప్ ఆన్ iOS ఆర్ ఆండ్రాయిడ్, వెబ్సైట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ అట్లా యూట్యూబ్ ఆర్ యాప్ స్టోర్ కి వెళ్ళి రేడియో సురభి .com జస్ట్ రేడియో సురభి అని టైప్ చేయండి, మీకు అప్లికేషన్ ఫోన్ లో వచ్చేస్తాం అనమాట. అండ్ గైస్, ఒకవేళ మీకు ఒథెంటిక్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలి అని అనుకుంటే ఏటీవీ హ్యాస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలా స్పేస్ అండ్ పికిల్స్ from fluffy rag idli to tangy gongura rice. Enjoy traditional tastes in minutes only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or call 214-872-2345. మైత్రీస్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. మంచి వ్యూ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, లంచ్ లో బఫెట్ లో మంచి ఐటమ్స్ కూడా ఉంటాయి. సో చాయ్ కూడా యాక్చువల్లీ బాగుంటుంది, సో వెళ్ళి తినండి. ప్రతి బైట్ లో అథెంటిసిటీ ఉంటుంది, ఇండియన్ దేశీ అథెంటిసిటీ. ఎక్కడెక్కడ ఉంది అంటే ఎర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో ఉంది. సో ఎర్వింగ్ దాంట్లో అయితే హిల్ టాప్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటే డాలస్ మైల్స్ దగ్గరికి వెళ్ళండి. దే హ్యావ్ దిస్ ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్. ఇప్పుడే పొందండి ఈ అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9 అండ్ డాలస్. టెక్సాస్ కాలేజ్ డే క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యూనివర్సిటీ హై స్కూల్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. ఫాలో ది టెక్సాస్ కాలేజ్ డే క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th నుండి July 27th. ఎక్కడ అంటే ప్రైర్ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్, హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లెర్న్ మోర్ అట్ tscb.cricket. సో సనాస్ సనాస్ ఇన్వైట్ నౌ ఓపెనింగ్ ఓన్లీ 3 స్పాట్స్ ఫర్ ఫుడ్ వెండర్స్ అండ్ 1 స్పాట్ ఫర్ ఫుడ్ ట్రక్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు షో కేస్ యువర్ ఫుడ్ బిజినెస్ ఎట్ వన్ ఆఫ్ డాలస్ most exciting Indian wedding expos, this is your last opportunity. With me Glam Wedding Expo, July 26th, 11 a.m. to 7 p.m. Frisco Hall Event Center. Call or WhatsApp 4698780101. Reserve your spot today. MM Keeravani garu ekkadiki vastunaru, ikkadike mana Dallas ku vastunaru. అసలు ఎవరెవరు మీకు తెలియదు అంటే ఎంఎం కీరవాణి గారు తెలియనో ఎవరు ఉన్నారు తెలుగు వాళ్ళని అయితే. అండ్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్సా టెక్సాస్ లో ఫస్ట్ టైం అవుతుంది. ఎక్కడ అంటే కొమరికా సెంటర్ ఆన్ సాటర్డే 25th July 2026 6 p.m. ఆన్వర్డ్స్. గెట్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravanishow. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ అండ్ విజువల్ వైబ్ రేడియో పార్ట్నర్ ఆఫ్ కోర్స్ రేడియో సురభే. అట్లా సో ఇంత అయిపోయింది. రావణాసురుడు దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడు దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం లోపల ఎంత కోపం ఉన్నా అనుచుకొని, సార్ నమస్కారం సార్, నా పేరు హనుమ అంటారు. రాముడిని మెసెంజర్ ని మీకు ఒక ధర్మ జ్ఞానాన్ని పంచడానికి మీ ముందు వచ్చిన అని అంటే రాముడు బిత్తరపోయి చూస్తాడు, ఐ మీన్ రావణాసురుడు బిత్తరపోయి చూస్తాడు. అరే ఎవడరా నువ్వు, కోతి లెక్కున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చి నా ముందు నిల్చొని నువ్వు నాకే క్లాస్ వేస్తున్నావు, వాట్ ఇస్ దిస్ బిహేవియర్ అని అంటాడు. అప్పుడుండి నువ్వెవడైతే నాగేది భయ్, నా పేరు హనుమ అని చెప్పి ఆయన చెప్తాడు, నువ్వు చేసేది అధర్మం. ఒకవేళ నీకు గిత్తత్త ఒక 0.1% పశ్చాత్తాపం ఉందనుకో, ఒక్కసారి రాముని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఆయన కాళ్ళకు దండం పెట్టు, ఆయన నువ్వు పడాని క్షమించేస్తాడు. అంత మంచోడు మా రాముడు. సో అట్లా నీ తప్పు నీకు తెలిస్తే చెప్పానంటే రావణాసురుడు, ఏం మాట్లాడుతున్నారా, నీకు అంత ఉందా, మీ రామునికి అంత సీన్ ఉందా అదా ఇదా అని అంటే, ఏ సరే వినాశకాలే విపరీత బుద్ధి, నువ్వు కాదనంటే నేనే, అంటే నువ్వు సావును కోరుకుంటా అంటే నేనే వాడిని వద్దా నీకి అని చెప్పి లైట్ తీసుకుంటాడు. అయితే ఫస్ట్ వీని చంపేయను రా అని రావణాసురుడు ఫిక్స్ అయిపోతాడు. అబ్బా నీ మొహానికి అంత సీన్ ఉందా అని హనుమంతుడు కూడా ఫీల్ అవుతాడు. సరే ఎవరిని పంపిస్తావు పంపిరా భయ అని చెప్పి ఒకసారి ఇట్లా చేతులని టక్ టక్ టక్ అని విరుస్తాడు. విరువంగానే అప్పుడు విభీషణుడు వచ్చి, అనా ఆప్ జో కర్ రహే హో వో బహుత్ గలత్ హే, మీరు అట్లా దగ్గరకు వచ్చిన బంటుని చంపేస్తే మీకు మంచిది కాదు అని అంటే, ఓ ఇక్కడ కూడా ధర్మం ఉందన్నమాట అని చెప్పి మన హనుమంతుడు ఫీల్ అవుతాడు. సరే ఏదో ఒకటి అని చెప్పి దీని పేరేమంటారు, వీని తోకని, వీని గర్వం వీని తోక లెక్కుంది, వీని తోకని అంటించండి అని చెప్పి అది చేస్తే, అరే మీ సావును మీరు కొని తెచ్చుకుంటున్నారా భయ్ అని హనుమంతుడు, సరేరా ఎంత అంటించుకుంటారా అంటించుకోండి అని చెప్పి తోకను పొడుగుగా చేస్తాడు అనమాట. పొడుగుగా చేసినప్పుడు ఎవ్వడి వల్ల కాదు, సో లంకాలో ఉన్న బట్టలన్నీ అయిపోతాయి, సినిమాలు చూస్తాం కదా అట్లా. అప్పుడు ఒక్కసారి సరే ఇక ఎక్కడో అక్కడ ఆపాలి, ఆల్రెడీ లేట్ అవుతుంది, మన డిన్నర్ టైంకి మళ్ళా మనం అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అంటించుకొని ఇస్తాడు. అంటించుకున్నాక అప్పుడు మొదలవుతుంది అన్నమాట. ఏంది
1: రావణ కాష్టం. రావణ కాష్టం అక్కడ మొదలైతే కలియుగంలో ఇప్పటిదానికి ఇంకా అయిపోలేదన్నమాట. సో దాని పేరు ఏమంటారు, ఇలా అంటూ పెట్టంగానే ఫస్ట్ ఏం చేస్తాడు అని అంటే, వీళ్ళ దగ్గర గోల్డ్ గోల్డ్ అని అనుకునేది ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ ని మొత్తాన్ని మంట పెడతాడు. ఆ మొత్తం గోల్డ్ సువర్ణ లంక కాస్త సువర్ణ లంక కాస్త ఏమైపోతుంది, బూడిద లంక లంక అయిపోతుంది. చాలా సినిమాలు

ఒక్కసారి సీతమ్మ తలుచుకున్న బాధను ఆయన గుర్తు తెచ్చుకుంటాడు. ఆ బాధను, ఆ కన్నీటిని, ఆ నీటి చుక్కల్ని, నీటి నిప్పుల్ని, ఆ నిట్టూర్పుల్ని నిప్పు లెక్క మార్చి మొత్తం తగలబెట్టి వాడు వచ్చాడు అనమాట.

टिक टिक रेडियो सुरभि टाइम चेक स्टूडियो लो टाइम 9 PM

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konne paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: at 919-491-4514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.

하나 줄에 돈 때는

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Andariki namaskaram. Nenu Vani Vuppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. Vari Sini Prasthananloni. Aasaktikaramaina Kathalu. Madharamaina Patanato. Vani from Vancouver Karyakramamto. Mee Munduku Vastanu. Prati Guruvaram. సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514. అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్
8: గుర్తుకొస్తున్నాయి,
7: లైక్ లవ్ life moments.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
11: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
12: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
11: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
1: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एक्टेक् आईएनसी. मल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station, the OG Telugu radio, only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
5: gurtukostunnayi.
0: Like love, like life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: డు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
11: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.
12: చక్కిలి గింతల కిల్ల మిస్సుకున్న చిన్న కిసుల గిచ్చుడు లవ్వ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎనిమిఆర్సి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోవియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోవియా.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా హోమ్ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
15: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
15: 107.9 HD3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
15: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते
2: हेलो डालस्, वी आर दि अंडिस्प्यूटेड लीडर्स इन द रेडियो स्पेस. यू नो वी आर रेडियो सुरभि.
3: रेडियो सुरभि.
4: रेडियो सुरभि.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Nallanchu tellachi ra abbabbo arachakam.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories
8: gurtukostunnai.
1: Like love.
7: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై కోమరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
7: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् VVF AgTech INC. मल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
10: Koti rupayala kosam mee aakhari prashna.
11: Ready?
10: Yes sir.
11: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
12: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
11: It's chat, tali and catering.
10: You're absolutely right. Rajiraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable price. And unforgettable taste. Yantante malli malli ravalanipisthi. They also offer catering because their food is so irresistible.
13: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: నల్లంచు తెల్లాచి రాచకం.
6: హాయ్ గైస్, దిస్ హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
8: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్. Life moments.
7: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ

0: ఆయత్తనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలని. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: నల్లంచు తెల్లారా.
8: హాయ్ గాయ్స్, దిస్ ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతాం. కీప్ లిజనింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
11: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
10: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
12: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైవ్.
10: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో, వి ఆర్ రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
4: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meet andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.

నమామి మేఘసుందరం తడి ప్రభాల సత్పటం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Nallantu tella chira appappo arachakam.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM HD3 quality pro. Meeku marinta cheru.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్.
2: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Koti rupayal kosam mee aakhari prashna.
8: Ready?
7: Yes sir.
8: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
8: It's chat, thali and catering.
9: You're absolutely right.
8: Rajiraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi, I am Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tosnaru. Ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukoni.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
8: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine-in, takeaway or full service catering.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ.

Yes, morning, morning, morning. Day Dana Dana Vinash Thodi of W Morning Vibes and only on Radio Surabhi 107.9 is the 3 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. Aha. Poddu poddune nijanga manaki mendlaliki panukochi konni vishayalu chesinappudu enta aanandam untundi telusa like prapancham em anukunna sare migitha vallandaru koncham lazyga padukunna sare మన జాగింగ్ షూస్ మనం పెట్టుకుని ఒక జిమ్ హిట్ చేయడం లాంటిది ఓకే పోనీ అది కూడా పక్కన పెడితే మనకి సపోర్ట్ లేకపోయినా సరే పిల్లల్ని ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి ఐ మీన్ స్కూల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళని రెడీ చేయడం లేదా మిగతా వాళ్ళతో మోటివేషన్ టీమ్ పరంగా ఉన్నా లేకపోయినా సరే మనం అనుకున్న పని కరెక్ట్గా టైంకి చేయగలగడం ఇలా ప్రతి విషయంలో మనకంటూ ఒక మార్నింగ్ రొటీన్ ఉండి సో అది లెట్ ఇట్ రెయిన్ ఆర్ లెట్ ఇట్ షైన్ but every day if you go and start that work it feels so nice and recently my friends and I adigaan mata what is that good thing about morning routine anante they told me there is something magical about finishing your workout before 8 a.m. nelsa asla asla adoka rojike oka brilliant start istadi telikunda trust me not just physical health mental health meeda kuda chaala gattiga effect padutundi in that way I'm taking things very positively అండ్ రోజు రోజువారి ఎనర్జీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు అనమాట అదే సంగతి సో చిన్నదో పెద్దదో మనకంటూ ఒక మార్నింగ్ రొటీన్ ఉండే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి సో కొన్నిసార్లు మొనటని ఇస్ ద న్యూ కూల్ బ్రో అని అంటూ ఈరోజు మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రాక్స్ ఫర్ మీ అండ్ డెఫినెట్లీ ఈ పాట విన్నప్పుడు తెలియకుండా మనకు కూడా ఒక చిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఎక్కడో చూడ కార్నర్ లో అరే పర్లేదు ఐ థింక్స్ విల్ బి ఫైన్ అని చెప్పి సో అలాంటి ఒక సాంగ్ ద సాంగ్ ఇస్ కమింగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ గోదావరి మనసా గెలుపు నీ తేరా

దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సుర్బి 107.9 ఎస్జీ 3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. చిన్నప్పటి నుంచి మనకుండే ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో పెద్దాక అవి కొన్ని విషయాల్లో మారుతాయి మనం అనుకుంటాం కానీ, బట్ ఐ వన్ థింగ్ లీటిల్ ఎపిసోడ్ ఇస్ దట్ మీకు కొన్ని ఉంటాయి అంటే ఇంకా నో మ్యాటర్ వాట్ మనకున్న కోర్ క్యారెక్టర్ డిఫైన్ చేసే కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ ఎంత ఏజ్ వచ్చినా మాత్రం డెఫినెట్లీ మారు 100% షూర్. ఎందుకునంటే ఇప్పుడు మా కజన్ ఒక అమ్మాయి ఉంది, చిన్నప్పటి నుంచి దానికి ఒక విషయంలో మాత్రం చాలా పిచ్చి కోపం వస్తుంది అనమాట. వేర్ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ థింగ్స్ వేర్ తన బాక్స్ లు ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్ లో ఆ ప్లేస్ లో ఆ బాక్స్ కు ఒక పర్పస్ ఉంటే అది దాన్ని మాత్రం వాడాలి, వేరే దాన్ని వాడడానికి ఛాన్స్ లేదు. పొరపాటున అది వేరే వాళ్ళు ముట్టుకుంటే మాత్రం పిచ్చి కోపం వస్తుంది. అది ఎవరు చిన్నప్పటి నుంచి నేర్పలేదు, షీ గాట్ దట్ థింగ్ అనమాట. ఓకే, సో ఇప్పటికి కూడా 2 డేస్ బ్యాక్ వెన్ ఐ వాస్ టాకింగ్ టు హర్ అండ్ వి వెంట్ హోమ్ టు హ్యావ్ డిన్నర్, పొరపాటున ఒక బౌల్ లో వేయాల్సిన కూర యాక్సిడెంటలీ వెల్ ద సర్వింగ్ దే పుట్ ఇట్ టు సమ్ అదర్ బౌల్ అనమాట. అండ్ షీ వాస్ షీ గాట్ రియలీ ఫ్యూరియస్ అబౌట్ ఇట్, అట్లాడే చేస్తావు నువ్వు, ఈ బౌల్ దీనికి వాడతారు కదా దానికి వాడతారు కదా అని చెప్పి షీ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ థింగ్ అంటే అది ఒక రకమైన ఓసీడీ అబౌట్ దట్ థింగ్ అనమాట. ఐ వాజ్ లైక్ నేను అసలు సడన్ గా అనిపించింది నాకు, చిన్నప్పటి నుంచి మనం కొన్ని విషయాలు మారితే ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక ఫేజ్ వచ్చాక మారుతున్నాను అనుకుంటాం కానీ, బట్ ద కోర్ యూనో థింగ్స్ కొన్ని అంత ఈజీగా మారవు. ఇట్ విల్ బి ద సేమ్ నో మ్యాటర్ వాట్ ఏజ్ యు ఆర్ ఇన్ అని అనిపిస్తుంది. సో నాకు తెలిసి మీ పిల్లల విషయంలో ఇప్పుడు మీరు ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు అరే ఈ పెద్దయ్యక ఈ విషయంలో కొన్ని మారుతాయిలే అని కొన్ని ఉంటాయి, పెద్దయినా కూడా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మారరు అని అనుకుని ఉంటాయి. అలాగే మీకు కూడా చిన్నప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి వేర్ పీపుల్ వుడ్ బి లైక్ క్యూరియస్ అబౌట్ ఇట్ అరే ఇది పెద్దగా మారుతుంది అని చెప్పి, కానీ పెద్దగా మాత్రం అస్సలు మారదు. ఓకే, సో వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ యు థింక్ యూనో అవి చిన్నప్పటి నుంచి నేను ఈ విషయంలో ఇంతే పెద్ద ఎక్కడ ఇంతే అవి అసలు ఎంత మంది అడ్డు రాని అసలు నేను విననే వినలేదు, ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు ద సేమ్ పర్సన్ అని అనిపించిన విషయం చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఓకే, మీకేంటి అవి అని నన్ను అడిగితే మాత్రం నాకైతే డెఫినెట్లీ నో క్వశ్చన్ చెప్తా. అదేంటంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే ఒక సిచ్యువేషన్, ఓకే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ రైట్ అబౌట్ ఇట్, నో మ్యాటర్ 100 అడ్వైజెస్ ఐ లిజన్, నేను అది పక్కా నేను వినను, నాకు కరెక్ట్ అనిపించట్లు నేను చేయననే చెప్తా. అలా కొన్ని విషయాల్లో మాత్రం ఐ వాజ్ హెల్ బెంట్ ఆన్ ఇట్, కొన్ని విషయాల్లో ఓవర్ టైం కొన్ని చేంజ్ అయ్యాయి కానీ, బట్ దిస్ వన్ థింగ్ ఐ కుడెంట్ చేంజ్. అలా చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు, వాట్ ఈస్ ఇట్ వన్ క్వాలిటీ దట్ డిడ్ చేంజ్, ఎంత ట్రై చేయవి అది అసలు అవ్వదు. అంతే సింపుల్ గా చెప్పాలంటే సీతమ్మ వీటిలో సినిమా చెట్లో పెదవుడిలాగా ఉంటావా, ఎట్లానే ఉంటావా, గాడిద గుడ్డు అని చెప్పి అలా ఎవరైనా ఉన్నారా, ఆర్ అలా ఉన్న క్వాలిటీ ఏంటి? లెట్ మీ నో. 9726361966 మై కాలింగ్ నంబర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.

0: పొద్దుపొద్దునే కొంచెం మోటివేషన్ యాంగిల్ లో వెళ్ళిపోతున్నాం. అండ్ డెఫినెట్లీ ఆ మోటివేషన్ యాంగిల్ లో ఇన్స్పిరేషన్ ఉన్న పదం గురించి మాట్లాడితే, నిన్న జరిగిన అర్జెంటీనా మ్యాచ్ గురించి ఎలా చెప్పాలి, ఏ యాంగిల్ లో మాట్లాడాలి అన్న దాని గురించి అసలు మనం సరిపోదు అంత మాటలు. ఓకే, సో మెస్సీ మ్యాచ్ ఇంకోసారి చూసిన వాళ్ళందరికి అబ్బో మామూలుగా లేదమ్మా, ఇప్పుడు ఫైనల్లో ఉండదే ర్యాంబో మామూలు ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గట్టిగా రెడీ అయిపోయి ఉంటారు. అవునా? సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్స్పిరేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్వెంచర్స్. కాబట్టి పొద్దు పొద్దున్నే ఓ చిన్న ప్రీలోడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అని చిన్న కోరిక వచ్చింది. ఓకే, కోరిక వస్తే మనం ఏం చేస్తాం? ఆబ్వియస్లీ మనం డెఫినెట్ ట్రై చేస్తాం. సో ఒక ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. సో ఇంతకీ ఈ సినిమా యాక్చువల్లీ యాడ్స్ దగ్గరలో ఉన్నాయి. ఓకే, సో యాడ్ బ్రేక్ అయిన వెంటనే లెట్స్ స్టార్ట్ ద ప్రీలూడ్ గేమ్. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, సో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ఏ విషయంలో అంటే కొన్ని ఎప్పటికీ మారో, దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ దట్ ఆల్వేస్ స్టే విత్ అస్, అలా మీకున్న ఒక బిహేవియర్ ఏంటి అని అడిగాను. యూ కెన్ ఆన్సర్ దాట్ యాడ్ బ్రేక్ తర్వాత. విల్ స్టార్ట్ ద ప్రీలూడ్ గేమ్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. యాడ్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్ రైట్ ఆఫ్టర్ ద బ్రేక్. ఎక్కడికి వెళ్ళొద్దు, రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Boring long drive speed. Tiring walk hours ki okate solution. Radio Surabhi Americano Telugu Nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
5: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్.
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా హోమ్ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
5: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: ఇండియా వెళ్ళాలేమో రా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: అక్కడే ఆగాలి, అక్కడే ఆగాలి. మనం మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దే ధనాధన వినాష్ తో DRW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఎక్సెసివ్ హీట్ మధ్యలో ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని అంటే, డెఫినెట్లీ ఆ హీట్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసి కూల్ కూల్ ఈవినింగ్ ఫుట్బాల్ గేమ్ ఉండటం. ఓకే, సో ఆఫ్ కోర్స్ అందులో కూడా హిట్ ఉంది అనుకోండి, అది వేరే విషయం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ రోజు మార్నింగ్ మన అడ్వెంచర్స్ గురించి, ఇన్స్పిరేషన్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. సో హౌ అబౌట్ వీ హ్యావ్ అ ప్రీలోడ్ గేమ్ ఆన్ ఇట్ అని చెప్పి చిన్న కోరిక వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే పాట చాలా ఐకానిక్ సాంగ్ వెన్న వెంటనే మీరు గెస్ట్ చేస్తారని చిన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ లెట్స్ ట్రై ఓకే లెట్స్ సీ

అది. సో ఇంతకీ ఈ పాట ఏ మూవీలోంది? సాహసం సాహసం తన శ్వాసగా సాగిపోతున్న ఈ ఈ మనిషి పేరేంటి సినిమాలో? ఈ మనిషి పేరు సినిమా మళ్ళీ ప్లే చేసిన ప్రేమ్.

అది అక్కడ దాకా తీసుకెళ్లా, ఇంకొంచెం చెప్తే మొత్తం చెప్పేస్తారు కాబట్టి అక్కడ ఆపేసి 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఇప్పుడైతే మాత్రం ఈ పాట మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఇంకొక పాట కమింగ్ అప్ ఫర్ యూ. ఏంటి నిన్న నిన్న యాక్చువల్లీ అందరు నిద్ర లేచారా లేదా అని క్రాస్ చెక్ చేయడానికి పాటేశాను, మళ్ళీ వేస్తున్నాను. షో ఎండింగ్ టైం లేస్తే, ఇప్పుడు షో స్టార్టింగ్ టైం లేస్తున్నా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫ్రమ్ డివిఎస్పి. Listen to the song and keep guessing what is the prelude that I played. 9726361966 is my calling number.

எஸ் தெல்லாரிந்தோய் மவமவா ஃப்ரம் த மூவி சங்கர் தாதா சிந்தாப்பா. மரி ఈ టైంలో ఒక ప్రీలోడ్ గేమ్ లైట్ గా స్టార్ట్ చేసాము అండ్ దాని గురించి మనం ఆటలు ఆడేస్తున్నాము. సో నేను ఇందాక అడిగిన ప్రీలోడ్ అండ్ ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. మళ్ళీ ప్లే చేస్తున్నా. ఒక ఐకానిక్ క్యారెక్టర్, ఒక ఐకానిక్ సినిమా, ఓకే, అండ్ డెఫినెట్లీ ఐకానిక్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఓకే, సో లెట్స్ ట్రై ఇట్ అగైన్, లెట్స్ సీ హూ విల్ గెస్ ఇట్. ఓకే, so here it is.

అది. సో ఈ సినిమా పేరు గెస్ట్ చేయండి, ఆల్మోస్ట్ పాట పేరు దాకా తీసుకొచ్చా, మళ్ళీ ప్లే చేస్తున్నా, లిజన్ ఇట్ కేర్ఫుల్లీ.

అది 972-636-1966. మళ్ళీ చెప్తున్నా 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఈ ఐకానిక్ పాట ఈ మూవీలోనిది. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇందులో హీరో క్యారెక్టర్ కి ఉండే ఆ రెండు యానిమల్స్ మాత్రం ఒక రకమైన హైని తీసుకొస్తాయి అన్నమాట. ఇట్ విల్ మేక్ యూ వాంట్ మోర్ ఆఫ్ ఇట్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. సో ప్యూర్ అడ్రినాలిన్ దట్ ఇట్ అట్ ద టైమ్ రిలీజ్డ్ అండ్ పీపుల్ యూజ్డ్ టు యునో ఈ సినిమాని రిపీట్ వాచ్ చేసిన వాళ్ళు మంది ఉన్నారు అన్నమాట. అది సో ఆ మూవీ నుంచి ఈ ప్రీలుడ్ ప్లే చేశాను. ఎవరిని గెస్ చేస్తారేమో చూద్దాం. నవ్ ఐ యామ్ ప్లేయింగ్ అనదర్ ట్రాక్. మీన్ వైల్ యూ గెస్ ఇట్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. Try to guess the song.

Yes, we are back. Dana Dana Vinash Thodi and Only Morning Vibes on her only on Radio Surabhi 107.923. Dallas number one radio station, the OG Telugu radio station of Dallas. And Mari, excessive heat, lakapote, heavy thunderstorms, lakapote, manchi cool climate, ekkadundi, prasthan Dallas weather, ani okkasari alavu look at. Okay. So, prasthan gaita matram, yes, iroju kuda. థండర్స్టార్మ్స్ తో కూడిన వర్షం ప్రిడిక్షన్ చూపిస్తోంది. రేపు కొంచెం సన్నీగా ఉండబోతుంది, ఎల్లుండి కూడా సన్నీగా ఉండబోతుంది, దాని తర్వాత సన్నీగానే ఉండబోతుంది. సో దాట్ ఈస్ అ ప్రిడిక్షన్. అండ్ ఈరోజు ఎక్సెసివ్ హీట్ ప్రిడిక్షన్ కూడా ఉంది, బట్ దేర్ ఇస్ అ సైన్ ఆఫ్ థండర్స్టార్మ్స్ యాజ్ వెల్. అది సో ఎస్పెషలీ టు నైట్ అ థండర్స్టార్మ్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు స్పాట్ ఇన్ ది ఈవినింగ్ అని అంటున్నారు, రాదర్ దాన్ క్లౌడీ అని చెప్పి. దిస్ ద మెయిన్ ప్రొటెక్షన్ ఫర్ టుడే. సో ఈవినింగ్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు మాత్రం యూ మైట్ సీ అ రెయిన్. అవి సో వైల్ యూ స్టార్టింగ్ ప్లాన్ అకార్డింగ్లీ, అండ్ డెఫినెట్లీ ఆ ప్లానింగ్ లో భాగంగా రేడియో సర్వేని ఒక మంచి పార్ట్నర్ గా పక్కన పెట్టుకోవడం మాత్రం మర్చిపోదు. ఓకేనా? సో ఎట్లయితే గ్యాస్ స్టేషన్కి వెళ్ళి మనమే గ్యాస్ ఫిల్ చేసుకుని, లేకపోతే మన బాధ్యతలను మనీ చూసుకుని, దారిలో ఎక్కడైనా ఒక చోట ఆగి ఆ కన్వీనియన్స్ స్టోర్ లో కావాల్సింది కొనుక్కుని ఇంటికి వెళ్తాము, అలాగే రేడియో సర్వే సిగ్నల్ సరిగ్గా వస్తుందా, ఎక్కడ ఎక్కడ వింటున్నారు, ఏ రూట్ లో వెళ్తున్నారు, అది కూడా చేసుకోండి. బికాస్ రేడియో సర్వి సౌండ్స్ లైక్ హోమ్, అది మ్యాటర్. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఓ మంచి పాట అట్లా సెట్ చేసాం, యువన్ శంకర్ రాజా గారి మ్యాజిక్ కమింగ్ అప్ ఫర్ యూ, అండ్ ఇంకో పాట బ్యాక్ టు బ్యాక్.

0: సో దే దనాదన వినాష్తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో రీసెంట్ గా ఇండియాలో ఒక న్యూస్ జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ యూ అవేర్ అబౌట్ ఇట్. సో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి యూనో ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రాజీనామా చేయమని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ ఇస్ అబౌట్ యూనో సోనమ్ వాంగ్చుక్ అని ఆయన యూనో మనం ఆల్రెడీ 3 days లో ఆ మెయిన్ ఫుంగ్సుక్ వాంగ్డు క్యారెక్టర్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. సో ఆయన హీ ఈస్ గోయింగ్ ఆన్ అ ఫాస్టింగ్ సిన్స్ 18 days. ఓకే. సో నాకు అప్పుడు చిన్న రీసెర్చ్ చేయాలనిపించింది. జనరల్లీ ఎవరైనా ఒక ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వై దే ట్రీట్ ఫాస్టింగ్ యాజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్నా ఆర్ ప్రొటెస్ట్ ఆర్ వాట్ ఎవర్, ఎందుకు అని అంటే మన ఇండియన్ కల్చర్ లో అంట ఇప్పుడు ఒక ఒక ధర్నా చేసి బయటకు వచ్చి జనాలతో మాట్లాడడం ఓకే, బట్ నన్ను నేను పస్తులు పెట్టుకుని ఒక విషయం కోసం పోరాడటం అనేది సెల్ఫ్ డిప్రివేషన్ అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాక్రిఫైస్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అంట. అప్పట్లో రాజులకు కానీ లేకపోతే ఎవరికైనా ఆపోజిట్ లో ఒకళ్ళు మాట్లాడాలి అని అంటే, సో ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొటెస్ట్ ఎట్లాంటి విషయాల్లో ధర్నాలు చేయడం ఇవన్నీ ఓకే ఫైన్ గానీ, బట్ ఫాస్టింగ్ వన్ పర్సన్ హిమ్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ డిఫరింగ్ దెమ్ ఫ్రమ్ ఆల్ ద లగ్జరీస్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ కింద చేసేవాళ్ళట. సో డిడ్ ఇట్ ప్రూవ్ ఓవర్ టైమ్ అని అంటే డెఫినెట్లీ వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ హిస్టరీ వెర్ ఇట్ హ్యాపెండ్ అండ్ టు దట్ యాడింగ్ టు దట్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇష్యూలో సోనమ్ వాంగ్చుక్ ఇస్ డూయింగ్ ఫాస్ట్ సిన్స్ 18 days. సో ట్రై టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఇట్. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా అండ్ లెట్స్ సీ. ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా సంవత్సరాల్లో గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ని చూసా లాస్ట్ 10 years లో. ఐ హావెంట్ సీన్ వన్ సచ్ ప్రొటెస్ట్. నేను పొలిటికల్ ఇన్క్లేషన్స్ ఏమీ మాట్లాడలే కానీ, బట్ సీరియస్లీ వన్ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ చూడడం అనేది చాలా లేక నేను చూసి. ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి గుడ్. లెట్స్ సీ.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

ఎస్ డౌన్ టౌన్ టౌన్ టౌన్ టౌన్ టౌన్ అని నేను కూడా ఏరియా పేరు చెప్తా అనుకున్నా. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ప్రస్తుతానికి ట్రాఫిక్ ఇక్కడ ఉంది, జనరల్లీ ఉండే ప్లేస్ లోనే కనిపిస్తుంది. సో ప్రతిసారి ఉన్న ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈసారి లేని ప్లేసెస్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అని చిన్న ఐడియా. సో సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ టెక్సస్ రూట్ నుంచి I-30 HOV వైపు వెళ్తుంటే కనుక యూ మే నాట్ ఫైండ్ ట్రాఫిక్. అండ్ ట్రాంపల్ క్రో పార్క్ సైడ్ నుంచి అలా మెల్లగా టెక్సస్ 183 TEXPRESS వెళ్తుంటే యూ మే నాట్ ఫైండ్ ట్రాఫిక్. అండ్ అటుపక్క నుంచి డాలస్ నార్త్ టవల్ వైపు వెళ్తుంటే టువర్డ్స్ ప్రెస్టన్ యూ మే నాట్ ఫైండ్ ట్రాఫిక్. అండ్ ఇవి కాకుండా 35 East side నుంచి ఫార్మర్స్ బ్రాంచ్ వైపు వెళ్తుంటే యూ మే నాట్ ఫైండ్ ట్రాఫిక్. సో ఈ ఏరియాస్ జనరల్ రూట్స్ కావు, సో ప్రశాంతంగా హాయిగా వెళ్ళచ్చు. అండ్ ఫోర్ట్ వర్త్ అయితే 820 route అయినా 35 West అయినా సరే 20 or 30 route అయినా సరే పెద్దగా ట్రాఫిక్ ఏ లేదు. ఓకే, సో ఇప్పుడు ఉండే ప్లేసులు కాకుండా లేని ప్లేసుల గురించి కూడా మాట్లాడదాం అని అనిపించింది. అండ్ మెయిన్ వైల్ డౌన్ టౌన్ లో ఇరుక్కున్న ప్రజల కోసం ఆల్రెడీ ఇందాక ఇంటిచ్చా, కమింగ్ అప్ ఫర్ యూ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డప్పా కమింగ్ అప్ ఫ్రమ్ రేస్ గుర్రం. Radio Service sounds like

అది భలే గుంది బాలా అంటూ శ్రీకారం మూవీ నుంచి మంచి పాట వినేస్తాం. మరి భలే భలే గుండాలి మన ఈవెంట్ కూడా. ఈవెంట్ ఏంటి, ఎవరు చెప్పారు, వాట్ ఈస్ ద ప్లాన్, కొంచెం డౌట్ అని ఉంటే క్లారిఫై చేసేద్దాం. సో సనాస్ ఇన్వైట్ వాళ్ళు, రేడియో సర్వే వాళ్ళు అంటే మేము కలిపి ఒక అద్భుతమైన ఈవెంట్ చేస్తాం. అదేంటి అని అంటే, ఇప్పుడు మనకి చిన్న చిన్న ఈవెంట్లు ఉంటాయి, చిన్న చిన్న ఈవెంట్ అంటే ఈజీగా ఒక 500 మందిని పిలుస్తూ ఉంటాం. సో అలాగే ఇంకొంచెం చిన్న చిన్న ఈవెంట్లు ఉంటాయి, దానికి 1000 మంది 2000 మంది అట్లా పిలుస్తూ ఉంటాం. సో అలాంటి ఈవెంట్లకి పిలిచినప్పుడు టిపికల్లీ దాని పేరు పెళ్లిళ్ళు అంటారు. సో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కావాలా, అవునా? సో అలాంటి ఈవెంట్ చేస్తున్నప్పుడు యూనో అన్నిటికీ సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ కింద మీ బ్రైడల్ వేర్ కానీ లేదా డీజేస్ కానీ డెకర్స్ కానీ వీళ్ళందరూ సెలెక్ట్ చేయడానికి ఒకే ఒక ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది, దాని పేరే వెడ్మీ గ్లామ్ ఎక్స్పో. ఓకే, జూలై 26 11 AM నుంచి 7 PM దాకా ఫ్రెస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతుంది. ఓకేనా? సో సనాస్ ఇన్వైట్ వాళ్ళు ఇంకోన్లీ 3 అంటే 3 స్పాట్లు ఉన్నాయి ఫుడ్ వెండర్స్ కి, అండ్ 1 spot ఫర్ ఫుడ్ ట్రక్. ఇఫ్ యూఆర్ ఎ బిజినెస్ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు కూడా ఒక స్లాట్ పెట్టుకోవాలని అనుకుంటే కనుక, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ బి కమింగ్ అండ్ వీళ్ళందరూ అన్ని ప్లేస్లు చూసి డీజే ఎక్కడ వాయిస్తారు అన్ని చెక్ చేసుకుని ఫోటోగ్రాఫర్ ఎలాంటి వాళ్ళు అని తెలుసుకుని అంతా ఇబ్బంది పడతారు, తినాలనుకుంటారు కదా, ఆకలిస్తుంది. అలాంటి టైంలో మంచిగా నోరూరించే బిర్యానీలు లేకపోతే పకోడీలు వండి పెట్టారంటే బిజినెస్ అదిరిపోద్ది అనమాట. సార్ మీ రెస్టారెంట్ ఎక్కడ సార్ అని ఇమీడియట్ గా కాల్స్ వస్తాయి. అది సో అప్పుడు మీరు వెంటనే యాక్చువల్లీ వీ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్ అని చెప్పి నవీన్ పోల్ శెట్టి స్టైల్ వెళ్ళిపోయారంటే మామూలుగా బ్రేక్ రాదు అది. సో మీరు ఏం చేయొచ్చు అంటే 4698780101 నెంబర్ చెప్తున్నా, 4698780101 4698780101 అనే నెంబర్ కాల్ చేయండి, మీ స్పాట్ రిజిస్టర్ చేసుకోండి. ఓన్లీ 3 అంటే 3 స్పాట్లు ఉన్నాయి. ఓకేనా? సో కరెక్ట్ గా వెడ్డింగ్ ప్రాపర్ గా ప్లాన్ చేసి జనాలందరూ బాగా వచ్చి అది గాని పెద్ద హిట్ అయితే డ్రాగన్ సినిమాలో హీరోయిన్ కి, డ్రాగన్ అంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాలో హీరోయిన్ కి కొన్ని కోరికలు ఉంటాయి. నన్ను ఎవరైతే ఈ మొత్తం ప్లేస్లన్నీ తిప్పుతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటారని పెట్టుకుంటుంది అనమాట చెక్ లిస్ట్. అది అవి ఎలా ఉంటాయనేది పాట చెప్తుంది, దాంతోపాటు ఇంకో పాట కూడా వస్తుంది, వెంటనే ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు, రేడియో సురుబి అచ్చం ఇల్లులాగా ఉంటుంది. ఇంగ్లీష్ చెప్పాలంటే సౌండ్స్ లైక్ హోమ్.

0: అక్కడే అక్కడే ఆగిపోండి. అండ్ ఇక్కడి నుంచి మాట్లాడాలి అసలైన విషయం గురించి. దేవ్ ధనాధన అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఈ రోజు మాత్రం నిన్న జరిగిన మ్యాచ్ గురించి అసలు మాట్లాడాలని, ఆ ఎక్సైట్మెంట్ షేర్ చేసుకోవాలని మామూలు ఊళ్ళోరట్లేదు. నేను దగ్గర నుంచి జనరలీ షోకి సంబంధించి చెప్పాల్సిన అప్డేట్స్ అని చెప్పేసి త్వరగా టైం అయిపోతే దీని గురించి మాట్లాడేసి ఎక్సైట్మెంట్ ఇంకా డబల్ చేసుకుందాం అని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్. అండ్ నిన్న మ్యాచ్ ఎంత మంది చూసారు? అరే వాట్ ఈవెన్ ఇస్ ద క్వశ్చన్ రా ప్లేనోలో. జస్ట్ ఇమాజిన్ ఒక బయట జనాలందరూ కూర్చుని మొత్తం కావాల్సిన డ్రింక్స్ అని ఆర్డర్ చేసుకుని లైవ్ లో చూస్తుంటే ఆ వైబ్ ఎలా ఉంటుంది తెలుసా నీకు? మ్యాడ్ అయిపోతారు తెలుసా? దట్ షుడ్ బి ద వైబ్ అని అంటే గనక నేను డెఫినెట్లీ కాదని మాస్టర్ అంత అంత రేంజ్ లో జరిగింది అనమాట. సో ఏమాట కామాటే, నిన్నటి మ్యాచ్ గురించి చాలా సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక మీమ్ న్యూస్ అనమాట. ఓకే, అర్జెంటీనాకి ఇంగ్లాండ్ కి జరిగిన ఫీఫా మ్యాచ్ గురించి చెప్పాలి అని అంటే, ఫస్ట్ ఆల్మోస్ట్ 75 మినిట్స్ వరకు బాహుబలి సినిమాలో సెకండ్ పార్ట్ లో ఫస్ట్ హాఫ్ లో ప్రవాస్ లాగా అతనికి కనీసం బాణం వేయడం వచ్చా రాదా అన్నట్టు భయపెట్టి కరెక్ట్ గా లాస్ట్ పావు గంటలో నాత్వే బహిర్బంధం బహిర్ముఖం అని చెప్పి మొత్తం షిఫ్ట్ చేశారని చెప్పి అనిపించింది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఎవరు షిఫ్ట్ చేశారో మనందరికీ తెలుసు. సో ఈ రోజు జస్ట్ ఒకటే సింపుల్ యాతంతో ముందుకెళ్ళిపోదాం, వామోస్ అర్జెంటీనా అని మాట్లాడుకుందాం. సో నేను మ్యాచ్ చూసి ఎంత మంది ఆ థ్రిల్ కి ఫీల్ అయ్యారు మాస్టరు? మీరు మ్యాచ్ చూడడానికి నేను మ్యాచ్ చూడడానికి చాలా తేడా ఉంది తెలుసా? నేను ఇండియాలో ఉంటూ నిద్ర చెడగొట్టుకుని 3 వరకు 4 వరకు వెయిట్ చేసి మ్యాచ్ కంప్లీట్ చేయడం అంటే అందులోనూ ఒక సాకర్ రానోడు నేర్చుకుంటున్నాడు ఈ ప్రాసెస్ లో. ఫీఫా జరుగుతుంది నువ్వు చూడవా అని చెప్పి ప్రపంచం అంతా నన్ను ఫోమో గురి చేస్తుంటే ఎఫర్ట్ పెట్టి చూస్తున్నా నేను. అలాంటి టైంలో నిన్నటి నుంచి డేటా తీసుకుని మెస్సీ గురించి అర్థం చేసుకుని నేను ఆ మ్యాచ్ లాస్ట్ మినిట్ దగ్గర టెన్షన్ పెట్టుకుని ఫైనల్ అది చూడడం అంటే మామూలు విషయం కాదు అది. సో నిన్న మ్యాచ్ కి సంబంధించి కబుర్లు ఏంటి? హౌ డిడ్ యూ ఫీల్? వేర్ డిడ్ యూ వాచ్? అసలు ఫైనల్ లో స్పెయిన్ అర్జెంటీనా మళ్ళీ ఒక రేంజ్ లో ఎక్సైట్మెంట్ హిస్టరీ ఇవన్నీ నమోదు చేయబోతున్నాయి చాలా ఉంది. సో వీటన్నిటి మధ్యలో విల్ జస్ట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ మ్యాన్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. అది ఇప్పుడైతే మాత్రం మంచి అదిరిపోయే పాట కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ పేటా. ఎందుకంటే నిన్న మెస్సిమో ఆడుకున్న లాస్ట్ 15 మినిట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పాట సరిపోతుంది అనిపించింది. మరణం, మాస్ మరణం. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9726361966.
1: ఈ గాలి ఆడించే ఆట

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

0: కాల్ దెమ్ అట్ 817-819-8888. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
4: Yes, we are back. Dear Dhanadhana Vinash to DFW Morning Vibes and Naru, only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. నిజానికి ఓ మాట చెప్పండి, సీరియస్ గా నిన్న మ్యాచ్ ఎస్పెషల్లీ ఒకసారి ఇంగ్లాండ్ 57th మినిట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆ ఫస్ట్ గోల్ వేసి అక్కడ అప్పటిదాకా అసలు అర్జెంటీనా వాళ్ళు అన్ని విష ప్రయత్నాలు చేస్తారు గోల్ వేయడానికి, ఆబ్వియస్లీ అది హిట్ అవుతుంది అని చెప్పి. బట్ ద మూమెంట్ 57th మినిట్ దగ్గర ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ గోల్ వేసినప్పుడు ఉండే ఫీలింగ్ మాస్టరు, అంటే నేను నిన్నటిదాకా మాట్లాడిన అర్జెంటీనా ఫ్యాన్స్ అందరూ కళ్ళకి వచ్చారనమాట నాకు. ఏమో ఏదో అంటివి, ఏదో జరుగుతుంది అంటావు, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆల్మోస్ట్ లాస్ట్ 15 మినిట్స్ వరకు ఆడుకునేంత స్పేస్ లోనే ఉండే. బట్ దాని తర్వాత ఏం జరిగింది అందరికి తెలుసు. సో లిటరల్లీ నిన్న మ్యాచ్ చూసినప్పుడు ఐ థింక్ ఇంగ్లాండ్ డెఫినెట్లీ పుట్ అ గుడ్ షో, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనే దాని గురించి మ్యాచ్ చూసిన వాళ్ళు, అర్జెంటీనా ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే కాల్ చేసి చెప్పండి. అండ్ ఎస్పెషల్లీ మెస్సీ వర్సెస్ రొనాల్డో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో మెస్సీ టేకింగ్ ద లైమ్ లైట్ అగైన్ ఈ సంథింగ్ లైక్ యూనో డెఫినెట్లీ GOAT అన్న పేరే వాడతారు అనమాట. సో లెట్స్ టాక్. నిన్న మ్యాచ్ చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, అండ్ ఎస్పెషల్లీ దట్ టు అట్ ద మూమెంట్ వేర్ ఇంగ్లాండ్ స్కోర్డ్ ద గోల్ ఫస్ట్ దాన్ బిఫోర్ అర్జెంటీనా? Let me know. 972-636-1966 is my call-in number. మొత్తానికి ఇండియాలో అయితే అప్పటికి మండే అయిపోతుంది, కానీ మీకు ఇంకా 19th జూలై రన్ అవుతుంది, దానికి కూడా ప్లాన్స్ ఇప్పటికి రెడీ అయిపోయి ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. గివ్ మీ కాల్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. సో నిన్నటి మ్యాచ్ లో మళ్ళీ ఇంకొక ఎలివేషన్ ఇవ్వాలంటే మెస్సీకి మాత్రం ఇదే పాట.

0: Yes, we are back. Ved Dhanadhan Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Literally, Argentina Masse, Messi beat Style Baby Zindabad. అన్నట్టుందనమాట నిన్న మ్యాచ్. కానీ ఆర్డర్ వేస్ గా చెప్తా, హార్ట్ ఆల్మోస్ట్ లిటరలీ ప్యాక్ అయిన మూమెంట్స్. 57th మినిట్ ఎగ్జాక్ట్లీ ఇంగ్లాండ్ గోల్ స్కోర్ చేసింది. ఓకే, అది పక్కన పెడితే ఇటు పక్కన అర్జెంటీనాలో ఫర్నాండెస్ ట్రై చేస్తున్నాడు, ఇంకో ప్లేయర్ కూడా ట్రై చేస్తున్నాడు. అండ్ 84th మినిట్ దగ్గర యూనో ఒక హెడర్ లాగా మెస్సీ ఇచ్చాడు అనమాట. మెస్సీ ఇచ్చి అనదర్ ప్లేయర్ స్కోర్డ్ ద గోల్. అప్పటిదాకా 1-0 చూడగానే రే రే రే అర్జెంటీనా ఆడేది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటిది అన్న టెన్షన్ మాత్రం ఉండింది అనమాట. సో 84th మినిట్ అది అయింది అంతా సరే ఓకే, మళ్ళీ టై అవుతున్నారు అనుకునే టైంలో మళ్ళీ సినిమాలో ఏదో సై సినిమాలో లాస్ట్ లో బుల్స్ మీద ఈగల్స్ గెలిచినట్టు 19th మినిట్ దగ్గర ఇంకా క్రేజీ థింగ్ జరిగిపోయింది అనమాట. దట్స్ వెన్ లిటరలీ వై హీ ఇస్ కాల్డ్ గుడ్ ఫర్ అ రీజన్ అని చెప్పి తెలుసుకుంది అనమాట. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, 19th జూలై వెన్ ద ఫైనల్ ఇస్ హ్యాపెనింగ్, దెర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏంటి అని అంటే, సో ఒక ఇయర్ ఆఫ్టర్ టేకింగ్ బార్కాస్ #10, యామల్ ఇస్ ఫేసింగ్ మెస్సీ ఇన్ ద వరల్డ్ కప్ ఫైనల్. ఓకే, మీకు తెలుసు ఎంతమంది బార్సనలో ఐకానిక్ నెంబర్ 10 ని మర్చిపోరని నాకు తెలుసు, లామిన్ యామల్. సో తను హీ గ్రూప్ ఆన్ అడ్మైరింగ్ మెస్సీ. సో ఎప్పటికైనా సరే యూనో యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని అనుకున్నాడు. అండ్ ఫైనలీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో దే ఆర్ గోయింగ్ హెడ్ ఆన్ హ్యాండ్. సో దాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అది సంగతి. సో అలా ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు స్పెయిన్ కి ఇంకొక పక్క అర్జెంటీనాకి జరుగుతున్న మ్యాచ్ ఎలా ఉండబోతుంది, దాని సంగతి ఎలా ఉండబోతుంది, అండ్ ఎస్పెషల్లీ నిన్న మ్యాచ్ చూసినప్పుడు ఎట్లా ఉండబోతుంది, అండ్ మీకు కొన్ని క్రేజీ అనాలిసిస్ ఉండొచ్చు, హిస్టరీ పియో గురించి కొంచెం చెప్పాల్సి ఉండొచ్చు, జస్ట్ లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు, ఎనీథింగ్ దట్ యూ వాంట్ షేర్, అసలు ఎక్సైట్మెంట్ షేర్ చేసుకుందాం, మాట్లాడేసుకుందాం, పని చేసుకుందాం. 9 7 6 3 6 1 9 6 6 is my calling number. Talk about FIFA match that has happened yesterday, Argentina ki and England ki, and how excited are you about the final that's happening, going to happen on 19th, Spain versus Argentina. Okay, indaka nenu already fix ayipoyinatte oka part ed dedicate chestha Messi moyeki. Yeah, the matter. 972-636-1966 is my calling number. If you want to call and share your excitement for the match and for the final, 972-636-1966.
1: Pravartate uttisthana rasyardula kartavyam daivamanhikam.
2: ఏంటి మనోడు ఇరగదీస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడు ఏంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. అమెరికా

0: విన్నా సంథింగ్ దానిలో పేరు పెట్టడానికి ఏం లేదన్నమాట. అండ్ వాళ్ళు అంటే ఆ టాక్టికల్ పాయింట్స్ మనకు అర్థం కావు కానీ అందరు ఇంగ్లాండ్ మీద ఒక పేజీలు పేజీలు రాశారు ఆర్టికల్స్. అంటే వాళ్ళ కోచ్ సరైన రిప్లేస్మెంట్స్ ముందే చేసి అంటే కరెక్ట్ రిప్లేస్మెంట్స్ పెట్టుకోలేదు చివరి అక్కడ వరకు, చాలా డిఫెన్సివ్ గా ఆడారు అని. అది స్విట్జర్లాండ్ కూడా ఆడారు అట్లే, వాళ్ళకి లీడ్ వచ్చాక వాళ్ళు అటాక్ చేయలేదు అసలుకి. లాస్ట్ 15 మినిట్స్ అయితే అసలు చేయలేదు అటాక్, కంప్లీట్ గా వదిలేశారు, కంప్లీట్ గా వాళ్ళు డిఫెండ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా అట్లే చేశారు, చాలా టైం ఉన్నా కూడా బోర్డు మీద అని చెప్పేసి అది చాలా రాస్తా ఉన్నారు. కానీ ఆ పాస్ మాత్రం, ఆ సెకండ్ పాస్ మాత్రం అది
1: మైండ్ బ్లోయింగ్ పాస్, అది మామూలు మైండ్ బ్లోయింగ్
0: గివ్ ఇట్. అది ఎట్లా చేస్తారు అనేది ఇంకా నాకు అర్థం కావాలి. అంటే ఆ మొత్తం లాస్ ఆఫ్ ఫిజిక్స్ అన్ని ఎట్లా డిఫై చేస్తారని అర్థం కావాలి నాకు
1: అసలు. అంటే రెండు సార్లు అంత మ్యాజికల్ గా ఇవ్వడం మైండ్ బ్లోయింగ్ సార్. అది నేనైతే
0: ఫస్ట్ పాస్ నేను సరిగ్గా గమనించలేదు కానీ రెండో పాస్ మాత్రం అసలు అది కరెక్ట్ గా ఇద్దరు డిఫెండర్ల మధ్యలో కరెక్ట్ గా వాడికే డిపోయేట్టుగా అంత స్ప్లిట్ సెకండ్ లో అది కూడా రీబౌండ్ మీద తీశాడు కదా.
1: అవును,
0: అంటే గోల్ పోస్ట్ కు తగిలి వచ్చిన దాని మీద తీశారు కదా.
1: అవును,
0: ఆ ప్లే లో అసలు గోల్ పోస్ట్ కు తగిలి వచ్చింది, ఇంకా ప్లే అయిపోద్ది అనుకుంటారు నేచురల్ గా, మీకు ఇంకా లేదనుకుంటారు ప్లే అక్కడ ఒకసారి అంటే గోల్ పోస్ట్ తగిలి బయటకు వస్తే గనక. కానీ ఆ సెకండ్ లో దాన్ని ఎట్లా క్రియేట్ చేశాడు అనేది అది ఒక అద్భుతం. అండ్ లైనల్ మెస్సీకి మీకు ఒక గొప్ప కంపారిజన్ చెప్పాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి.
1: ఓకే,
0: దీన్నైతే బాగా చేస్తారు.
1: ఓకే,
0: లైనల్ మెస్సీకి మహేష్ బాబుకి మధ్య చాలా పోలికలు ఉంటాయి అనమాట.
1: ఓకే,
0: చాలా సారూప్యం ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ లాగా చాలా కష్టపడి యాక్ట్ చేసి అరిచేసి ఎమోషనల్స్ అన్ని చూపెట్టేసి అవన్నీ చేయరు అనమాట వాళ్ళు. ఇప్పుడు లైనల్ మెస్సీ గారు కూడా పరిగెత్తారు అటు ఇటు ఓహో అని చెప్పేసి గందరగోళంగా, వారు అక్కడే అలా ఉంటారు అనమాట. అలా టైం రాగానే అలా చిన్న మూమెంట్ అలా ఇస్తారు.
1: ఓకే, సటిల్ సటిల్ ఇంటెన్స్ ఫుట్బాలర్ అంటారు అయితే.
0: అంటే ఆయన మీరు జూట్ బెల్లింగ్హామ్ వాళ్ళు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెత్తుకుంటూ వస్తారు కదా, ఆ కొత్త నుంచి ఈ కొత్త వరకు అట్లా పరిగెత్తాడు. ఎప్పుడు మీరు మెస్సీని ఎప్పుడు చూసినారు ఆ కొత్త నుంచి ఈ కొత్త వరకు పరిగెత్తేది? ఆయన అక్కడక్కడే తిరుగుతుంటాడు రైట్, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అన్నట్లు ప్రొటెక్షన్ అవుతుంటాడు ఆయన
1: సార్. ఇప్పుడు
0: సటిల్ గా అట్లా మూవ్ చేస్తాడు అనమాట.
1: మెస్సీని మహేష్ బాబు చేశారు, రొనాల్డోకి ఏ హీరో పేరు పెడతారు?
0: ఏమో సరే ఆయన అయిపోయిందండి పాప, ఆయన ఇంకా రిటైర్ అవ్వలే మళ్ళీ ప్రశాంతంగా.
1: సరే ఓకే,
0: ఆ రకంగా మన మహేష్ బాబు గారు కూడా మీరు చూడండి చాలా కష్టపడి ఏం చేయరు ఆయన. అట్లా అక్కడ రాగానే అట్లా ఒక డైలాగ్ అట్లా చెప్పాలన్నా వద్దా అని ఆలోచించి మరి ఒక డైలాగ్ చెప్తాడు మన కోసం.
1: సరే ఓకే ఫైన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కడుపు విడిపోయింది.
0: ఓకే సార్, ఓకే
1: అది. సో మెస్సీ మహేష్ బాబు కంపారిజన్, మరి నిన్న మ్యాచ్ చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఓకే, లెట్ మీ నో. అండ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ కాలర్స్ కాల్డ్ అండ్ ది థాట్ ఆఫ్ షేరింగ్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇంకోటి ట్రై చేస్తా, ఇఫ్ ద రియలీ జాయిన్ లెట్స్ హ్యావ్ అ కాల్. అండ్ వాట్ అ మ్యాచ్ మ్యాన్, వాట్ అ మ్యాచ్! అసలు నాకు ఆ 57th మినిట్ దగ్గర నుంచి 90th మినిట్ దాకా అడ్రినల్ రష్ అనమాట. సినిమాలో ఒక మూమెంట్ రాగానే జయన్ లేస్తుంది కదా అలా. హలో సురభి, హలో సురభి. ఓకే, సో ఇంకొక కాలర్ ఉన్నారు, లెట్స్ ట్రై. ఒకవేళ అది అవ్వకపోతే ఇందాక నేను ఆపిన పాట కంటిన్యూ చేస్తాను. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ నిన్న మ్యాచ్, వాట్ హ్యాపెన్ బిట్వీన్ అర్జెంటీనా, వాట్ హ్యాపెన్ బిట్వీన్ అర్జెంటీనా అండ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ కోచ్ అని తిడుతున్నారు కొంతమంది, మెస్సీని పోగొట్టున్నారు ఇంకొంతమంది, మీరు మీరు ఏ సైడ్ ఉన్నారు, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? లెట్ మీ నో యువర్ థాట్స్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. మళ్ళీ చెప్తున్నా, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్.

0: లేకపోతే గానీ ఏం చెప్పు గానీ వీళ్ళంతా లాస్ట్ 20 నిమిషాల తర్వాత పుంజుకున్న వాళ్ళు. టీమ్ ఓడింది కాబట్టి అంటే అర్జెంట్ గారు మేము ఆట డిసపాయింట్ అయ్యాలే ఎక్కడ వస్తారు నేను డౌట్ లేకుండా అని అన్నిటిగానే కొట్టినారు. అండ్ ఫస్ట్ ఫస్ట్ లో ఇంగ్లాండ్ మోస్ట్లీ మెస్సీని టార్గెట్ చేశారని నాకు అనిపించింది. అండ్ ఇది ఇంగ్లాండ్ ఇది ఊహించే సిమోన్ అని ఒకటి పట్టుకొచ్చారు అర్జెంట్ గారు ఫస్ట్ మ్యాచ్ ఈరోజు ఆడటం కంప్లీట్ మ్యాచ్. ఫస్ట్ హాఫ్ లో వాడు డిఫెండర్స్ ని అంటే వాళ్ళ స్ట్రైకర్స్ బలం నివరించాడు, వాళ్ళు యాడకే గానే సందీకుండా బలం నివరించాడు. అండ్ అర్చనాలు కేవలం తగ్గకుండా అసలు భయంకరంగా సాగింది మ్యాచ్. అండ్ యాజ్ యూజువల్ గా అర్జెంటీన గెలిచిన గెలిచింది. సో అండ్ రేపు ఆదివారం మ్యాచ్ కు ఒక చిన్న మీరు చెప్పారు ఎమాల్ గురించి ఒక చిన్న ఇది కూడా ఉంది క్రియా. ఎమాల్ పుట్టినప్పుడు మెస్సీతో ఫోటోషూట్ జరిగింది ఎమాల్ కి.
1: ఓకే క్రేజీ
0: క్రేజీ ఎమాల్ ని మెస్సీ ఎత్తుకొని బాత్రూప్ లో అంటే కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఫోటోషూట్ జరిగింది ఎమాల్ ఎమాల్ పుట్టినప్పుడు. రేపు ఎమాల్ కు మెస్సీ కి మ్యాచ్ ఉంది, అది అది ఒక నైస్ మూమెంట్ గా ఉండిపోతుంది. ఎంత చరిత్రలో ఏ క్రీడలు చూసుకున్నా ఇలాంటి ఇలాంటి సందర్భం ఉందనేది నాకు తెలియదు. బట్ మెస్సీని మెస్సీ ఎమాల్ ఎత్తుకొని 20 ఏళ్ళప్పుడు ఫోటోషూట్ తీశాడు.
1: మైండ్ బ్లోయింగ్ సార్, వెరీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు అసలు.
0: అవునండి, ఇందాక అన్నట్టు అన్నట్టు మెస్సీ బాయ్ అని 21 ఇయర్ ఓల్డ్ డిఫెండర్ తో పోటీ పడి పరిగెత్తి మెస్సీ బ్రహ్మాండంగా అన్నాడు. అండ్ ఏ మ్యాచ్ లో కూడా మెస్సీ తొందరగా సబ్స్టిట్యూట్ అయిపోలే, ఎక్స్ట్రా టైం మ్యాచ్ గానీ ఫుల్ టైం మ్యాచ్ గానీ ఏది పోలే, లాస్ట్ వరకు ఆ బాకెట్ ఇప్పుడు పరిగెత్తానే ఉన్నాడు. కల్టీవల్ మోసాడు.
1: అవును, లిటరల్లీ మోసాడు. మోసాడు ఇస్ ద కరెక్ట్ వర్డ్, రైట్.
0: ఫైనల్లీ రేపు బెస్ట్ టీమ్ కావాలనుకున్నాం, స్పెయిన్ అంత తక్కువ టీం కాదు, చాలా మంచిగా ఆడింది. గోల్ కీపర్ ఒక గోల్ కూడా ఒక గోల్ ఇచ్చాడు. ఇంపాక్ట్ ఇన్ని మ్యాచ్లలో వాళ్ళు గోల్ అన్ని ఇచ్చుకోలే. అతని టీమ్ తో రేపు మ్యాచ్ సొలవుతుంది. మాకు పెద్ద వాచ్ పార్టీ, పెద్ద స్పోర్ట్స్ దాని మేము వైవిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. హోప్ఫుల్లీ బెస్ట్ టీమ్ గేమ్స్.
1: సూపర్ సార్, అంత అయిపోయిన తర్వాత పాలియన్ దశ మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాల్. అది సో నేను ఈయనకి ఎప్పుడు చెప్తా ఉంటాను అనమాట, ఒక మంచి విషయం ఏంటి అని అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆయన

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old McDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mana shanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఐటమ్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

అది మొత్తానికి అద్రివే పాటలు రెండు విన్నాం. దే ధనాధన వినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9.3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో జస్ట్ బిఫోర్ రిలీజ్, ఇంకా దగ్గరలోనే ఉంది ఇంకొక వారంలో, ఈ మూవీ ప్రమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఊపందుకుంది. అదే చెన్నై లవ్ స్టోరీ. సో చెన్నై లవ్ స్టోరీ సినిమా వెళ్ళలేదే అని అనుకుంటే కనుక జస్ట్ లెట్ మీ గివ్ యూ బ్రీఫ్. బేబీ సినిమా డైరెక్టర్ రాజేష్ గారు ఉన్నారు కదా, ఆయన స్టోరీ అందించి ఒక కొత్త డైరెక్టర్ తో రవి నంబూరి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తనతో ఒక సినిమా చూపిస్తున్నారు. అండ్ అందులో లీడ్ కిరణ్ అబ్బోరన్ గారు, అండ్ నిన్న బర్త్డే అయింది, అండ్ శ్రీ గౌరి ప్రియ ఈజ్ ద ఫీమేల్ లీడ్. సో ఆ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ మన షోలోనే ఇప్పటిదాకా రిలీజ్ అయిన అన్ని పాటలు ప్లే చేశాం, దగ్గర దగ్గర 4 పాటలు. ఓకే, సో ఇప్పుడు కిరణ్ అబ్బోరన్ గారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ప్రతిసారి కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చెప్తారు అనమాట. దట్ ఐ రియలీ లైక్. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే బేసిక్గా ఆయన ముందు సినిమా వేరే బేసిక్ గా ముందు సినిమా గురించి ఒక డిస్కషన్ చెప్పారనమాట. రీసెంట్ గా హాలీవుడ్ లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ సినిమా అయిపోయింది, దగ్గర 1500 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఏం సినిమా? ఆబ్సెషన్. ఓకే, అదంతా ఎక్కడ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది? ఇట్స్ అబౌట్ అ గర్ల్ గెటింగ్ సైక్, అంటే బేసిక్ గా మొత్తం ప్రాడక్ట్ మీకు తెలుసు కదా, చూసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. సో ఆ గర్ల్ సైక్ బిహేవియర్ అబ్బాయి ఎట్లా మేనేజ్ చేస్తాడు అనే ఈక్వేషన్ మీద మెయిన్ ఉంటుంది. బట్ ఆల్సో ఇట్ డీల్స్ విత్ హారర్ కదా. సో ఇది చూసి కిరణ్ అబ్బోరన్ గారికి ఫోన్ చేసి చెప్పారంట, ఇది మీ కేరమ్ సినిమా కదండి అని అన్నారంట. కేరమ్ సినిమాలో కూడా హీరోయిన్ కు చిన్న ట్రామా విషయం ఉంటది, ఆ ట్రామా విషయంలో హీరోయిన్ వేపు తింటా ఉంటది అనమాట అది. సో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అరే మనం హాలీవుడ్ రేంజ్ కథలు రాస్తామా, రాయగలమా లేదా అని చెప్పి ఉంటది, డెఫినెట్లీ రాయగలుగుతాం. బట్ ఆ ట్రీట్మెంట్ ఒకసారి ట్యాప్ చేస్తే ఎన్ని మ్యాజికల్ ఎన్ని మెరికల్స్ జరుగుతాయి అనేది మనం ఆబ్సెషన్ విషయంలో చూసాం అనమాట. అండ్ కేరాప్ ఆల్సో డిడ్ వెల్ వెన్ ఇట్ రిలీజ్డ్, కానీ జస్ట్ ఇమాజిన్ ద క్రేజీ పార్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అది. సో అలాగే ఒడిస్సీ మూవీని కూడా తెలుగులో ఒక సినిమాతో కంపేర్ చేస్తున్నాం, అదేంటో తర్వాత మాట్లాడదాం. బట్ చెన్నై లవ్ స్టోరీ మీకు నచ్చుతుందా లేదా అన్న దాని గురించి ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్పారన్నమాట. ఓకే, సో మీరు గనక ఈ రెండు సినిమాలు ఇష్టపడితే, ఆ రెండు సినిమాల పేర్లు చెప్తాను, మీరు గనక ఈ రెండు సినిమాలు ఇష్టపడితే ఈ సినిమా మీకు పక్కా నచ్చుతుంది అని అన్నారన్నమాట. ఓకే, సో అందులో ఒక సినిమా నుంచి ఇప్పుడు ప్రీలూడ్ ప్లే చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ దట్ ఫిలిం అనేది గెస్ట్ చేయండి, దాని తర్వాత రెండో సినిమా నుంచి కూడా పాట ప్లే చేస్తాం.

అది మళ్ళీ ప్లే చేస్తున్న, గెస్ట్ చేయండి. ఓకే, ఈ మధ్యనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సినిమా, ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్.

సో నేను ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తా, ఎవరినో కాల్ చేస్తారేమో చూద్దాం. 972-636-1966 ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్న నెంబర్ 972-636-1966. తెలుగులో ఈ పాట యాక్చువల్లీ అనుదీప్ గారు పాడారు, హూజ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్, బట్ తమిళ్లో ఈ హీరోనే పాడారు ఆ పాట. అది దట్ ఈస్ వన్ క్లూ, ట్రై టు గెస్ దట్ ఫిల్మ్. 972-636-1966 ఓకే. పాట ఎంత వినే ప్రయత్నం చేద్దాం, అది అయిపోయిన తర్వాత ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాం.

అద్రిపోయే పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ అదిగస్యమని చెప్పాను. ఎస్, ఇద్దరు కాల్ చేసి గెస్ట్ చేశారు. మూవీ నేమ్ ఇస్ తిరు. మీరు చూడకపోతే చూడండి, ధనుష్ గారి మూవీ. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా యూనో మనల్ని వదిలి వెళ్ళిన ఒక పెద్ద డైరెక్టర్ కూడా ఈ సినిమాలో తాత క్యారెక్టర్ చేస్తారన్నమాట. సో చూడండి, ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. భారతీ రాజా గారు కూడా ఉంటారు అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు అండ్ అమేజింగ్ మ్యూజిక్ ఉంటుంది అది. సో ఆ విషయాన్ని పక్కన పెడితే, ఫీఫా వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్మెంట్ కి గురవుతున్నారు అనేది అద్భుతమైన విషయం. అండ్ ఫైనల్ ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్ అనేది కూడా ఇంకొక విషయం. బట్ యు నో వాట్ ఫీఫా హ్యాస్ డన్ టు డాలస్? అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇట్ ఈస్ ఆల్సో సైలెంట్లీ షిఫ్టింగ్ ద డేటింగ్ కల్చర్ ఆఫ్ డాలస్. అట లిటరల్లీ వేరే వేరే దేశాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ సిటీలో తిరగడం అని ఈ ప్రాసెస్ అవుతుందో, ఇమ్మీడియట్ గా ఒకరికొకళ్ళు నచ్చటం, వాళ్ళు రిలేషన్షిప్ లో పడడం, లేదా ఒక డేట్ కైనా వెళ్ళడం అనేది చాలా చాలా క్విక్ గా జరిగిపోతుందంట. అది సో దాన్ని ఏమంటారు, ఒక ఒక ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరగడం వల్ల అద్భుతాలు జరుగుతాయంటే విన్నాను కానీ ఈ వరల్డ్ కప్ ఫీఫా జరగడం అనేది మాత్రం లిటరలీ ఒక డేటింగ్ కల్చర్ ని కూడా మారుస్తుంది అని అనుకోలేదు మాస్టర్. సో అది కాకుండా నిన్న మ్యాచ్ విన్నేందుకు అర్జెంటీనా ఫ్యాన్స్ ఏం చేశారు చెప్తా, వెరీ ఇంట్రెస్టింగ్, మాట్లాడదాం. వింటనే ఉండండి రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. బట్ మెయిన్ వైల్ డాలస్ కి వచ్చిన వేరే కంట్రీ ప్రజలని వాళ్ళని కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఒకవేళ నచ్చితే డేటింగ్ దాకా ముందుకు దాకా తీసుకెళ్తున్న వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మంచి పాట. ఇది కాదు బ్రేకప్ సాంగ్, మనం మంచి పాట వేయాలి. ఓకే, లెట్స్ గివ్ ద ఫస్ట్ లవ్ వైబ్. నిన్నిలా కమింగ్ అప్ ఫ్రమ్ తొలి ప్రేమ.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్స్.
11: అంతా బానే ఉంది గాని ఇదేంటి మాస్టర్? ఓకే, దే ధనాధన వినస్తూ డిఓడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఇలాంటి టైంలో అర్జెంటీనా ఫ్యాన్స్ ఏం చేశారు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చెప్పాను కదా. సో జనరలీ టిపికల్ బిహేవియర్ అంటే, ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ కొట్టింది అనుకోండి, ఆబ్వియస్లీ హైదరాబాద్ లో ఉన్న మేము బళ్ళు వేసుకుని బయటకు వచ్చేసి లేకుండా నెక్లెస్ రోడ్ దగ్గరకు వచ్చేసి హడావిడి చేస్తాం. ఓకే, ఇంకొంతమంది ఉత్సాహకులు ఏం చేస్తారంటే చుట్టుపక్కల బ్యారగేట్లు పడేయటం లేదా లైట్లు పగలు కొట్టేయడం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఆఖరికి వాళ్ళు లాడీ చార్జ్ అయ్యేంత దాకా తెచ్చుకుంటారు అనమాట. ఓకే, ఐ డోంట్ నో వాట్స్ ద సిచ్యువేషన్ ఇన్ అర్జెంటీనా, బట్ లిటరలీ దేవర్ ఆన్ స్ట్రీట్స్ ఇన్ బ్యూనస్ ఐరిస్ నిన్న. అసలు దిటుక్ మొత్తం సందులు సందులు గొంతులు గొంతులు అన్ని అన్ని తిరిగేస్తూ ఒక రేంజ్ రచ్చ చేశారు నిన్న సెమీఫైనల్ దాకా వచ్చేటప్పటికి, సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళేదాకా. ఓకే, అదంతా ఓకే కానీ బట్ ఎక్కడ చోట అర్జెంటీనా అంటే బేసిక్ ఆపోజిట్ లో ఉన్న కొన్ని స్లోగన్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ రోడ్డు మీద తగలబెట్టారు. అది నాకు అర్థం కాదు. అది సో స్పోర్ట్ రియలీ బ్రింగ్స్ అవుట్ డిఫరెంట్ కల్చర్స్. అంటే ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద పొలిటికల్ మైండ్ సెట్స్, ఎకనామికల్ మైండ్ సెట్స్, అండ్ ఇట్ ఆల్ యునైట్స్ పీపుల్, బట్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద పర్సన్ వెన్ యూ విన్. నచ్చిన జరిగినప్పుడు వాళ్ళు ఏ బిహేవియర్ చేస్తారనే మాత్రం చాలా వింతగా బయట తీసుకొస్తానని అనిపించింది అనమాట. అది సంగతి. సో వామోస్ అర్జెంటీనాస్, అర్జెంటీనా అది సూపర్. బట్ నిన్న మీరేమైనా కొంచెం వింత పైత్యాలు ఏమైనా చూసారా ఆఫ్టర్ దే వన్? ఒకటి మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అలా గుర్తుండిపోయింది అని మాత్రం, బెంగళూరు ఆర్సీబీ ఒకసారి ఆల్మోస్ సెమీఫైనల్స్ ఫైనల్స్ కి వెళ్ళిపోతుందని అప్పుడు చేశారు చూడండి అమ్మో హడావిడి. అదే మనం తట్టుకోవాలండి అయ్యా. అది సో ఎనీవేస్ రెండు కప్పులు కొట్టాక ఇప్పుడు సంధించారు కానీ, బట్ వింటేజ్ ఫ్యాన్స్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. ఎనీవేస్ ఇలాంటి టైంలో ట్రెండింగ్ పాటతో స్టార్ట్ చేద్దాం, మెల్లగా రెండు పాటలు వేసి కంటిన్యూ చేద్దాం. కమింగ్ అప్ అరవింద్ అని అంటూ ఒక పాట, అదే మన అనిరుద్ధ్ గారు రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా కొత్త రికార్డు, ఐ మీన్ కొత్త లేబుల్, త్రూ దాట్ హీస్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. అందులో తెలుగు వర్షన్ ఆఫ్ అనిరుద్ధ్ కమింగ్ అప్, అరవింద్ కమింగ్ అప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకో పాట మీకోసం.

ఎస్ వీఆర్ బ్యాక్ దే ధనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. హోప్ఫుల్లీ ఈసారి ఒడిస్సీలో ఏం స్పాయిలర్లు ఉండకూడదని నేను కోరుకుంటున్నానండి. ఉంటే ఎలా ఉంటుందా అనేది నాకు తెలియదు. ఒడిస్సీ అంటాడు, స్పాయిలర్ అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈడు అన్న కాంటెక్స్ట్ లో మీరు ఉంటే కనుక, క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పి ఒక పెద్ద ఆయన సినిమాలు చేస్తూ ఉంటాడు కదా, ఆయన నెక్స్ట్ సినిమా ఒడిస్సీ రేపే రిలీజ్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రీమియర్స్ కొంచెం చోట స్టార్ట్ అయిపోయింది కూడా. ఓకే, పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ కొంచెం అర్లీగా. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గెటింగ్ ద టాక్సెస్ బట్ దే వాచింగ్ ఇట్. సో ఐమాక్స్ లో ఎలాంటి వర్షన్ లో షూట్ చేశారు, ఎంత కష్టపడి షూట్ చేశారు, ఇవన్నీ మనం విన్నాం. ఓకే, అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, టామ్ హాలండ్ ఆయన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో విత్ హూమ్ ఎవర్ హీ వాంటెడ్ టు వర్క్, ఒక 5-6 ఇయర్స్ ముందు ఎవరితో వర్క్ చేస్తే బాగుంటుందని ఏదైతే మనోడు చెప్పాడో అవన్నీ కేమ్ టు, ఇట్ కేమ్ టు అంటే ఇంక్లూడింగ్ వర్కింగ్ విత్ క్రిస్టోఫర్ నోలన్. సో ఒకసారి నేను చెప్పా యాక్చువల్ షోలో కూడా. సో ఐ నో హిస్ వెరీ పర్టికులర్ లైక్ అబౌట్ థింగ్స్ అంతా ఓకే, బట్ ఈయనకి యాక్టింగ్ నచ్చిందా లేదని ఫస్ట్ అర్థమైంది కదండి. ఫస్ట్ మనం టేక్ చేసి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయేవాడు, బికాస్ టైం కుదిరేది కాదు, ఉన్న దాంట్లో ఫట్ఫట్ అవగొట్టాలి అండ్ కరెక్ట్ గా చేయాలని ఉద్దేశంలో ఉండి నైస్ థ్యాంక్ యూలు ఇట్లాంటివి చాలా తక్కువగా వచ్చావు అనమాట. సో మొన్నటి ఫస్ట్ 2 డేస్ నాకు యాక్టింగ్ బాగానే వచ్చాయి, నేను అనవసరంగా తీసుకున్నాడని అన్నా, లేకపోతే ఫేమ్ వాళ్ళు తీసుకున్నాడా, మార్కెట్ వాళ్ళు తీసుకున్నాడు, దీని వాళ్ళు తీసుకున్నాడు అని చెప్పి కొంచెం షాక్ అయ్యాడంటే అది సంగతి ఏమాట. కాబట్టి లాస్ట్ టైం ఐ థింక్ వెన్ ఓపెన్ ఎవర్ రిలీజ్డ్, నేను హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూర్ ట్రావెల్ చేసి ఐమాక్స్ లో చూడాల్సి వచ్చింది. ఐ హోప్ రియలీ హోప్ నెక్స్ట్ ఇయర్ కి ఇట్లాంటి ఐమాక్స్ సినిమాలు వచ్చినప్పుడు నేను బెంగళూరు దాకా ట్రావెల్ చేసి, అఫ్ కోర్స్ ఐ వాంట్ టు ట్రావెల్, ఐ వుడ్ లవ్ టు ట్రావెల్, బట్ బెంగళూరు దాకా వెళ్ళి చూసే సిచ్యువేషన్ కాకుండా ఇక్కడే చూసే సిచ్యువేషన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అనమాట. దర్ ఇస్ ఆల్సో వన్ లిజనర్ హూ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 100 miles టు వాచ్ పెద్ది, ఆయన యూకే నుంచి ఫోన్ చేస్తుంటారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆయన ఇక్కడ సరిగా రిలీజ్ అవ్వలేదండి, పెద్ది రిలీజ్ అయింది కానీ సింగీతం కూడా రిలీజ్ అవ్వలేదు, వీ హ్యాడ్ టు రియలీ గో 100 miles అని చెప్పి అన్నమాట. నాకు అప్పుడు అనిపించింది పెద్ద సినిమా చూడడానికి నిజంగానే పెద్దలాగా కొండలు గొట్టలు ఎక్కారు సారు, రామ్ చరణ్ గారు కనుక విన్నారంటే మీరు నా ఫేవరెట్ ఫ్యాన్స్ సారు అని చెప్తారేమో అనిపించింది అనమాట. అది ఎనీవేస్ పెద్ద నుంచి ఒక పాట బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట రెడీగా ఉంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఈ పాట విని ఏంటిది అసలు ఏంటి నాకేం అర్థం కాలేదని మీరు ఫీల్ అవుతా కనుక నేను యాక్చువల్లీ వేసింది తమిళ పాట. ఎందుకేసానో చెప్తా. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సూర్బి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఈ షో చేస్తున్న నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఓకే, ఎట్లా అయితే నేను లోకల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం నా బాధ్యత. అలాగే ఇంకొక బాధ్యత కూడా ఉంది. అదేంటి అనంటే మీరు నైట్ అయినప్పుడు కోటిలో ఏం సినిమా చూడాలి, ఎలాంటి సినిమాలు బ్రేక్ ఇవ్వాలి అని చూసే బాధ్యత. ఓకే, సో ఆ బాధ్యతలో భాగంగా పరిమళ అండ్ కో అనే సినిమా Z5 లో ఉంది. ఓకే, సో ఇట్స్ అ తమిళ ఫిలిం. ఓటీటీలో తెలుగులే తమిళే డార్లింగ్ డబ్బింగ్ అని చూసేస్తానంటే బ్రేక్ ఇవ్వడానికి దట్ యూ కెన్ వాచ్ దట్ ఫిలిం. రీసెంట్ గా యాడ్ చేశారు అది. అది పక్కన పెడితే రేపు తెలుగు సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, ఓ సుకుమారి, తెలుగు ఎరిగది. సో దానికి కూడా కొంచెం లైట్ గా అలా కొన్ని వర్క్స్ చేశాను అనమాట నేను. నాట్ విత్ ద షూటింగ్ పార్ట్ అండ్ ఆల్ ది, నాట్ విత్ ద సినిమా మేకింగ్ పార్ట్ కానీ, సినిమా అయిన తర్వాత కొంచెం ప్రమోషన్ల పాటలు లైట్ గా చేసాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే బిఫోర్ ఐ లీవ్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు టెల్ విత్ ఆల్ మై హార్ట్ ఏంటి అని అంటే ఈ వీకెండ్ take some time out, okka half an hour. I know there is FIFA World Cup final unda naku telusu, but before that take some time out to watch my short film on ATV Win. It is going to get released. Dani peru anaganaga oka shukravaram. So mundu vere peru anukunam, but finally anaganaga oka shukravaram lock ayyindi and it is getting released. So intaku mundu star hero Indraja garu, now she is playing important characters and very very meaningful characters. So she is playing the lead and Mohana ani inkoka ammai. So I wrote and directed it. So dan samanchi trailer kuda release ayyundi Instagram lo. Avinash Manchiraju is my handle, you can go and check out there. Okay, so Instagram Avinash Manchiraju is my handle. If you can really make some time and check that out, and it will really I will really feel happy. Okay, so adi matter. Okay, encourage new talent brother ananta oka manchi baata cheptu ee show ni mugisna and rep malli garuddam. I really like the response that you gave for FIFA today. Inka local related topics tho ichi padaddam manlo drop it. Okay, and ippudu oka paata Spotty boys, get ready.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెడ్జ్ రోడ్.

నాట్యత భానుప్రియ గారు శ్రీ పాండుబాబు శ్రీమతి రాగమల్లి గార్ల దంపతులకు 1963 జనవరి 15న రాజమహేంద్రవరంలోని రంగమ్మపేటలో జన్మించారు. భానుప్రియ గారి అసలు పేరు మంగబామ. 1983లో భారతీ వాసు గారు రూపొందించిన తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు భానుప్రియ గారు. 1984లో భానుప్రియ గారు వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సితారా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకు వెళ్లారు వెండి తెర చందమామ భానుప్రియ గారు. అదే సితారా చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట మీకోసం.

తర్వాత భానుప్రియ గారి సోదరి నిశాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కథ ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు గారు నిర్మించగా వంశీగారి దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథా చిత్రం, రాజేంద్ర ప్రసాద్ గారు భానుప్రియ గారు జంటగా నటించిన ప్రేమించు పెళ్లాడు చిత్రం నుండి, ఇళయరాజా గారి సంగీతంలో వేటూరి గారి రచనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము. దర్శకులు వంశీగారు నిర్మించిన మూడవ చిత్రం, వంశీగారు భానుప్రియ గారి కాంబినేషన్ లో వరుసగా వచ్చిన రెండవ చిత్రం అన్వేషణ. కీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి కీరవాణి గీతం మీకోసం.

మెగాస్టార్ చిరంజీవి గారి 100వ చిత్రం 1988లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మించిన ఘన విజయాన్ని సాధించిన ఖైదీ నెంబర్ 786 చిత్రంలో చిరంజీవి గారు భానుప్రియ గారు జంటగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. రాజ్ కోటి గారి స్వరకల్పనలో, భువన చంద్ర గారి రచనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

ప్రియా సుమన్ గార్లు జంటగా నటించిన అమెరికా అల్లుడు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో వేటూరి గారి రచనలో సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో నటి భానుప్రియ గారి పాటలతో కూడిన ప్రత్యేక భానుప్రియ గారు నటించిన మొదటి తెలుగు చిత్రంలోనే కళ్లతోనే అభినయం చేసి కంటి కదలికలతోనే మనసులోని భావాలను తెలిపి ముఖ కవళికలతోనే సన్నివేశాన్ని రక్తిగట్టించారు. అలా నటించి అందరినీ మెప్పించారు సితార చిత్రంలో. అదే చిత్రం నుండి వేటూరి గారి రచనలో, ఇళయరాజా గారి సంగీతంలో జానకి గారు పాడిన ఈ పాటకి వారికి జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అదే పాట ఇప్పుడు మనం విందాము.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే,
8: షూర్.
0: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. 1988లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అత్యద్భుతంగా నిర్మించిన సంగీత నృత్య ప్రధాన చిత్రం స్వర్ణ కమలం నాట్య కళ యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఇతివృత్తంతో రూపొందించబడింది. ముఖ్యంగా మనం వినబోయే పాటలో హిమగిరి శిఖరంపై నర్తించే ఆ పార్వతీదేవిని సాక్షాత్కరించారు ఈ పాటలనే సాహిత్యంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సంగీతాన్ని అందించారు ఇళయరాజా గారు. మనసును కదిలించేట్లుగా పాడిన బాలుగారు మరియు వాణి జయరాం గారి ఈ పాట ఇప్పుడు

ఖైదీ నెంబర్ 786 చిత్రంలో చిరంజీవి గారు భానుప్రియ గారు జంటగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. రాజ్ కోటి గారి స్వరకల్పనలో, భువత చంద్ర గారి రచనలో బాలు గారు జానకి గారు పాడిన ఈ పాట మీకోసం.

రాజేంద్ర ప్రసాద్ గారు భానుప్రియ గారు జంటగా నటించిన ప్రేమించు పెళ్లాడు చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో బాలు గారు జానకి గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

వెంకటేష్ గారు, భానుప్రియ గారు జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి, విజయవంతమయ్యాయి. వెంకటేష్ గారు, గౌతమి గారు, భానుప్రియ గారు నటించిన శ్రీనివాస కళ్యాణ చిత్రం నుండి స్వరబ్రహ్మ మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని ఇప్పుడు

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో నటి భానుప్రియ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. దర్శకత్వంలో భానుప్రియ గారు నటించిన సంగీత నృత్య ప్రధాన భరత చిత్రం ఆలాపనలో నాట్యాభిలాష గల ఉష పాత్రలో భానుప్రియ గారు అద్భుతమైన ప్రతిభను చూపించారు. భరతనాట్యం, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ, కథక్ మరియు కథాకళి వంటి 6 నృత్యాల సమ్మేళనాన్ని సరికొత్త రీతిలో నాట్య ప్రక్రియని నిర్మించాలనే ఉష ఆశయానికి ప్రేరేపణగా నిలిచిన ఈ శివుడి ఆలాపనని ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు, జానకి గారు పడిన ఆలాపనని ఇప్పుడు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకుని హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: పద మాధుర్యంలో స్వరం గుబాళించినప్పుడు నిరంతరము వసంతములే అవుతాయి. ప్రేమించి పెళ్లాడు చిత్రంలోని వేటూరు గారి పాటలన్నీ మందారాలే. ఇళయరాజా గారి సంగీతంలో బాలు గారు, జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

దర్శకులు వంశీ గారు రచించిన మహల్లో కోకిల కథ ఆధారంగా వారు నిర్మించిన రెండవ చిత్రం, భానుప్రియ గారు తెలుగులో నటించిన మొదటి చిత్రం, మూడు జాతీయ పురస్కారాలను పొందిన సితార చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

అన్వేషణ చిత్రంలో ఇళయరాజా గారి సంగీతంలో వేటూరి గారు రచించిన లలిత ప్రణయ గీతంలో మొదటి నుండి చివరి వరకు అంత్యాలు ప్రాసలతో సాగే పాట బాలుగారు జానకి గారి గళంలో ఇప్పుడు విందాము.

నటిగా నర్తకిగా తనదైన ప్రత్యేక బాణి పలికించిన భానుప్రియ గారు నాటి అగ్ర హీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి గారు అగ్రనాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ గారు అరంగేట్రం చేశారు. చిరంజీవి గారంటే అప్పట్లో వేగవంతమైన నృత్యాలకు పెట్టింది పేరు. భానుప్రియ గారు ఆయనతో సమవుజ్జిగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దరికి జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. చిరంజీవి గారికి కూడా ఒక సందర్భంలో భానుప్రియ గారితో కలిసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు. 1985లో విడుదలైన చిరంజీవి గారు ద్విపాత్రాభినయం చేసిన జ్వాల చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో, వేటూరి గారి రచనలో పాలు గారు జానకి గారు పాడిన ఈ పాట మీకు సో

నందమూరి బాలకృష్ణ గారు, భానుప్రియ గారు జంట ప్రేక్షకుల కన్నుల పండగ చేసింది. బాలకృష్ణ గారి సొంత చిత్రాల్లో భానుప్రియ గారు నాయకగా జయగీతనం ఎగురవేయడం విశేషం. 1989లో విడుదలైన నందమూరి బాలకృష్ణ గారి సరసన భానుప్రియ గారు నటించిన అశోక చక్రవర్తి చిత్రం నుండి బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు మనం మీరు వింటున్నారు. రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో నటి భానుప్రియ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం.

0: ఊర్మిళ ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా? అల్లరా.
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

తాతయ్య గారు, భానుచంద్ర గారు, రజని గారు నటించిన విభిన్న కథా చిత్రం మంచి మనసులు చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో, ఆత్రేయ గారి రచనలో జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
11: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
12: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
11: ఎస్,
12: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
13: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
11: What is this address again?
13: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
14: కళా తపస్వికే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలం చిత్రంలో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది భానుప్రియ గారికి. నాట్య మయూరి భానుప్రియ గారికి ఉత్తమ నటిగా నంది పురస్కారంతో పాటుగా ఫిల్మ్ఫేర్ మరియు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డును తెచ్చిపెట్టిన కళాత్మక చిత్రం కళా తపస్వికే విశ్వనాథ్ గారి స్వర్ణ కమలంలో కళలు కడుపు నింపవు అనే ఉద్దేశంతో కళలని తిరస్కరించే పాత్రలో భానుప్రియ గారు అత్యద్భుతంగా వెంకటేష్ గారి సరసన నటించారు. వారిరువురిపై చిత్రీకరించిన ఈ పాట ఇళయరాజ గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారగా బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట మీకు

ప్రియ గారు చిరంజీవి గారి సరసన నటించిన త్రినేత్రుడు చిత్రం నుండి వేటూరి గారి రచనలో రాజ్ కోటి గారుల సంగీతంలో బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

1985లో విడుదలైన బంగారు చిలక చిత్రంలో భానుప్రియ గారి ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ. వేటూరి గారి రచనలో బాలు గారు స్వరకల్పన చేసి జానకి గారితో పాడిన ఈ మధుర గీతం ఇప్పుడు

వంశీ గారు నిర్మించిన సస్పెన్స్ కథా చిత్రం, కార్తిక్ భానుప్రియ గారు నటించిన అన్వేషణ చిత్రం. అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సెట్టింగ్స్ మధురైలో జరిగాయట. అన్వేషణ స్క్రిప్ట్ ని వంశీ గారు అంతకుముందు కొన్ని రోజుల క్రితం అరకులో రాసుకున్నారట. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో 2 వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను తీసుకుని మధురై చేరుకున్నారట. అక్కడ ఇళయరాజా గారితో సిట్టింగ్ లో కూర్చున్నాక స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌస్ లో వదిలి అదే రంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రామ్ ఫైల్ ని తీసుకొచ్చినట్లు వంశీ గారు గుర్తించారట. ఇళయరాజా గారు డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్ట్ లేకుండా టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్లి ఇళయరాజా గారి ముందు కూర్చుని ఏదేదో చెప్పేశారట వంశీ గారు. అయినా ఇళయరాజా గారు సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు. ఈ సినిమాకి నేపథ్య సంగీతం సమకూర్చడానికి ఇళయరాజా గారికి 7 రోజులపైనే పట్టిందట. అదే చిత్రం నుండి ఒక చక్కటి పాట ఇప్పుడు

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో నటి భానుప్రియ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. భానుప్రియ నరేష్ గారు జంటగా నటించిన మొగుడు పెళ్లాలు చిత్రం నుండి రమేష్ నాయుడు గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో బాలు గారు జానకి గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

నాట్యకారిణి అయిన భానుప్రియ గారు తర్వాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించారు. టీవీ ధారావాహికల్లో కూడా నటించారు. అన్వేషణ చిత్రంలో ఇళయరాజా గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో, జానకి గారి గళంలో ఈ పాట ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: Chapman sir, what you'd like to order?
3: Baya, in the specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, this bell lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make up a parata.
3: In the rogue, and the epino, and specials matra marina.
2: Inka on the Chapman Dara, meedu put in an authentic vegetarian, Jain or vegan food crave just narante, Adayar Anandavan, A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 p.m.
7: బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన భానుప్రియ వెంకటేష్ గారు నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి వేటూరి గారి రచనలో, కెవి మహదేవన్ గారి సంగీతంలో బాలు గారు, జానకి గారు పాడిన ఈ పాట మీకు

తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న సితార చిత్రం నుండి లయరాజు ఇళయరాజా గారి సంగీతంలో, వేటూరి గారి సాహిత్యంలో బాలు గారు, శైలజ గారు పాడిన ఈ జాతర గీతాన్ని ఇప్పుడు విందాం.

0: పసిఫికే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో స్వర్ణనంది గెలుచుకున్న సంగీత నృత్య ప్రధానమైన స్వర్ణ కమలం చిత్రం. ఈ చిత్రంలో భానుప్రియ గారి అభినయం అద్భుతం. లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయా నిలగతిలో సుమబాలగా తూగాలి అంటూ సన్నివేశానికి తగ్గట్టుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారగా ఇళయరాజా గారి సంగీతంలో బాలు గారు సుజన గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు బల్లే తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో నటి భానుప్రియ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం.

1980 ఐదులో ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం విజేత. ఇందులో చిరంజీవి గారు, భానుప్రియ గారు ప్రధాన పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు నిర్మించిన ఈ చిత్రం 1981లో వచ్చిన బెంగాలీ చిత్రం సాహెబ్ కు రీమేక్. అలాగే తమిళంలో ధర్మప్రభు అనే పేరుతో డబ్బింగ్ చేయబడింది. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు సమకూర్చారు. అఖండ విజయాన్ని సాధించిన ఈ చిత్రం వలన చిరంజీవి గారికి ఉత్తమ తెలుగు నటుడు ఫిలింఫేర్ పురస్కారం లభించింది. అదే చిత్రం నుండి వేటూరి గారి రచనలో బాలు గారు పాడిన ఈ పాట మీకోసం.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ వంటి భాషలలో 160కి పైగా చిత్రాలలో నటించారు భానుప్రియ గారు. ఉత్తమ నటిగా 3 నంది పురస్కారాలను, 3 తమిళనాడు రాష్ట ప్రభుత్వ అవార్డులను, 2 ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. చలిత చరణ జనితం, నీ సహజ విలాసం, జ్వలిత కిరణ కలితం, సౌందర్య వికాసం అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వెదజల్లిన చక్కటి పద కుసుమాలకు మృదు మధురమైన ఇళయరాజా గారి సంగీతం తోడై బాలుగారు, సుషిల గారి గణంలో వికసించిన ఈ పాట మీకోసం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans ending. Group Lavaram Sapadesalar.
4: What a dare. Completely exhausted. Dinner plans ending.
5: Nineem Ondaladi Roj dinner ki. Dinner plans ending.
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
0: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
8: వంశీ గారు దర్శకత్వం వహించిన ప్రేమించు పెళ్లాడు చిత్రం షూటింగ్ సమయంలో ఒక సమయంలో భానుప్రియ గారికి 103 జ్వరం వచ్చిందట. అయినా కూడా ఇతరులను ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్దేశంతో వచ్చి నటించి వెళ్లారట. అదే చిత్రం నుండి ఇళ రచకారి సంగీతంలో వేటూరి గారి రచనలో బాలు గారు జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

చిరంజీవి గారు భానుప్రియ గారు జంటగా నటించిన స్టేట్ రౌడీ చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలో బప్పి లహరి గారి సంగీతంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

ప్రస్తుతం భానుప్రియ గారు తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య రీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టీవీ సీరియల్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. వారు ఇలాగే నటిగా మరెన్నో ప్రశంసలు అందుకోవాలని, మరెన్నో చిత్రాలలో నటించాలని రేడియో సురభి ఆకాంక్షిస్తుంది. ఇది నటి భానుప్రియ గారిని గురించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీ వ్యాఖ్యాత వాణి ఒప్పుల ధన్యవాదాలు.

రేడియో సురభి శ్రోతలందరికీ నమస్కారం. రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ అమెరికాలో తెలుగు నేస్తంలో మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమవుతున్న మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకవర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి చిత్రాల్లోని ఎన్నో అందమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు వారి అభినయంతో ఎంతో మంది అభిమానులను గెలుచుకున్న నటి భానుప్రియ గారి గురించి తెలుసుకుంటూ వారి చిత్రాలలోని పాటలని విన్నాము.

నాట్యతార భానుప్రియ గారు శ్రీ పాండుబాబు శ్రీమతి రాగమల్లి గార్ల దంపతులకు 1963 జనవరి 15న రాజమహేంద్రవరంలోని రంగమ్మపేటలో జన్మించారు. భానుప్రియ గారి అసలు పేరు మంగబామ. 1983లో భారతీ వాసు గారు రూపొందించిన తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు భానుప్రియ గారు. 1984లో భానుప్రియ గారు వంశీద్ గారి దర్శకత్వంలో వచ్చిన సితారా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకు వెళ్లారు వెండి తెర చందమామ భానుప్రియ గారు. అదే సితారా చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట మీకోసం.

భానుప్రియ గారి సోదరి నిశాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కథ ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు గారు నిర్మించగా వంశీగారి దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథా చిత్రం, రాజేంద్ర ప్రసాద్ గారు భానుప్రియ గారు జంటగా నటించిన ప్రేమించు పెళ్లాడు చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీతంలో, వెంటూరి గారి రచనలో బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాటా. హా,
5: ఏంది బ్రో గని చెప్పినావు?
1: హలో డాలస్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి,
0: రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

వస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు విచ్చినారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్టిస్ట్ సూసీ. ఎస్, మరిక గలగల పారుతున్న గోదావరిని అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? మరి ఈ సుజీ సునామీని కూడా ఎవరు ఆపలేరు. మరిక సునామీ సృష్టించే ప్రయత్నం చేసేద్దాం. మరి ఇప్పుడైతే మాత్రం ఒక పాట విని ఆ తర్వాత బ్యూటిఫుల్ గా మనసుని కంటిన్యూ చేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మరి సూపర్ పాట అయితే వినేశాం కదా, మరి సూపర్ టాపిక్ తోటి మరి మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు ఒకే టాపిక్ అంటే నేను చెప్పలేను, అలా ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. తరుణ్ భాస్కర్ గారు చెప్పారు కదా ఏది అంటే అలా ఫ్లో లో వెళ్ళిపోవటమే జీవితం అని, అలానే మన షో కూడా ఈరోజు అలా ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటాము. మరి ముందుగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనం అంటే టాపిక్ గురించి కొంచెం చెప్పేసేసి ఆ టాపిక్ రివీల్ చేసేస్తాను. మనం ఉన్నామండి, రోజు తింటామండి, మార్నింగ్ తింటాం, మధ్యాహ్నం తింటాం, ఈవినింగ్ తింటాం, ఇది రొటీన్ లే. బట్ చేంజ్ ఉండాలి. చేంజ్ ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి. అదేనండి, మనం టూర్ గురించి మాట్లాడుకుందాం, దీని గురించి సూపర్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఇంకొక పాట వేసాడు.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగునేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.

టు రేడియో సురభి మీరు ఉంచున్నారు అమెరికాలో తెలుగునిస్తాం 107.9 FM HD3 నేను ఆర్జెస్ సూసి. మరి మనమైతే టూర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు టూర్స్ అంటే ఇప్పుడంటే మనకి చాలా అవైలబిలిటీ ఉంది, మనకి చేతిలో కారు ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి చూసేసుకుని హాలిడేస్ రాగానే లాంగ్ వీకెండ్ రాగానే మనం వెళ్లిపోతూ ఉంటాం. కానీ పూర్వకాలంలో కూడా అంటే అదే పాత కాలంలో కూడా మన పేరెంట్స్ వీళ్ళు ఎలా అంటే టూరిజం అని మాట్లాడు ఒక టూరిస్ట్ బస్ అని ఐడియా ఉందా? ఇప్పుడు మీ మైండ్ లోకి వచ్చింది నాకు అర్థమవుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకునే ముందు ఏం చేయాలి? ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేసేద్దాం.

కొంతమంది ఎలా అంటే ఊర్లలో కూడా కొంతమంది ఓన్లీ అదే బిజినెస్ చేస్తారు, టూరిస్ట్ బస్ అని. ఒక బస్సు రెంటల్ కి తీసుకోను ఏదో ఒకటి. కొంతమంది ఇంకా టికెట్స్ అమ్ముతూ ఉంటారు అనమాట ఇన్ని ఊర్లని. మనకు మోస్ట్లీ చిన్నప్పుడు మనకి ఏంటంటే పేరెంట్స్ ఏ ఊర్లు పోతారంటే తీర్థయాత్రలకే పోతుంటారు మోస్ట్లీ. తిరుపతి, శ్రీశైలం, మహానంది, ఇంకా కొంచెం ఎక్కువ ఏమంటే పెట్టారు అనుకోండి గంగోత్రి, బద్రీనాథ్, ఇలాంటి ప్లేసెస్ వెళ్తూ ఉంటారు. బట్ కొన్ని కొన్ని వాటిల్లోనేమో పిల్లలతో సహా వెళ్తారు, కొంతమంది ఓన్లీ కపుల్స్ వెళ్తారు. ఇది కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, వాళ్ళు కూడా బట్ వెళ్తూ ఉంటారు. బట్ ఆ టూరిజం బస్ లో ఏంటి అంటే కుకింగ్ కూడా వీళ్ళేంటంటే ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుంటారు. కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్ లో తినాలి, కొంత మనమే వంట చేసుకోవాలని కుక్స్ ను కూడా పెట్టుకుంటారు. చాలా బాగుండేది అంటే ప్రతి అంటే ఏ జనరేషన్ లో ఉన్నా కొన్ని కొన్ని బాగుంటాయి అనమాట. యా ఇంకా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు

0: యాక్టివ్ రేడియో సురభి మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగునేస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి మనమైతే టూర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ టూరిస్ట్ బస్సులలో కొంతమంది కొంచెం లగ్జరీగా అంటే ఇంకా ముందు కూర్చోటానికి ఇంకొంచెం ఛార్జ్ అని, అంటే మాకేం ఛార్జ్ లేదు మాకు అంతా ఒకటి అంటారు.
1: రేడియో సురభి టైం స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Manashanti, mental peace, masala dosa.
8: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
9: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
10: మాతో.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగునే 107.9 FM. మరి సూపర్ సూపర్ గా మనమైతే టూర్ అంటున్నాం, టూర్ అనమాట. మనమైతే ఇప్పుడు టూరిస్ట్ బస్ దగ్గర ఉన్నాం కదా. కొంతమంది ఏమో టూరిస్ట్ బస్ అనమాట, కొంతమంది ఏమో మినీ వ్యాన్ పెట్టుకుంటారు, కొంతమంది తుఫాన్ అని ఒక వ్యాన్ ఉంటుందండి. అంటే ఐడియా ఉండే ఉంటుంది మీకు కూడా, అంటే మామూలుగా అంటే ఇన్నోవా అంత లగ్జరీగా ఉండదు, తుఫాన్ అని కొంత కొన్ని ఫ్యామిలీస్ వరకే వెళ్తూ ఉంటారు. బట్ అంటే బడ్జెట్ ప్రకారం ఇలా వెళ్తూ ఉంటారు. బట్ నేనైతే ఇండియాలో ఒక టూర్ వెళ్ళాను, అంటే ఒక టూరే వెళ్ళారా ఇంకో మరిన్ని వెళ్ళలేదా అంటే, చిన్నప్పుడు బాగా వెళ్ళాను నేను కూడా పేరెంట్స్ తోటి. తిరుపతి, శ్రీశైలం, మహానంది ఇవి బాగా వెళ్ళాను అన్నమాట. తిరుపతి బాగా వెళ్ళేవాళ్ళం, శ్రీశైలం బాగా వెళ్ళేవాళ్ళం, మిగతా కొంచెం తక్కువ అనమాట. ఏముందండి చిన్నప్పుడు ఏదో 10th పాస్ అయితే తిరుపతి పోదా అంటారు, ఇంటర్ పాస్ అయితే తిరుపతి అంటారు, ఏదన్నా కూడా తిరుపతి తిరుపతి తిరుపతి అనమాట. మరి
1: అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను.
2: నువ్వు
1: మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: చేయించే నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకే చెప్పనేలేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా.

ఉన్నప్పుడైతే మా అత్తయ్య వాళ్ళు తిరుపతి ట్రిప్ ప్లాన్ చేశారు అనమాట. ఇంకా మనం సుజిని కూడా తీసుకెళ్ళాము, నాకు కూడా బుక్ చేశారు అప్పుడు. అంటే కొన్ని ఆ చిన్నప్పుడు జరిగినవి మనకు చాలా బాగా గుర్తుంటాయి. అప్పుడు ఒక ఏసీ ట్రైన్ బుక్ చేసేసారనమాట, అందరం కలిసి జోక్స్ వేసుకుంటూ వెళ్ళటం. ఆ తర్వాత నేను అప్పుడు ఏమేమి వెళ్ళానంటే, ఆ టూర్ లో శ్రీకాళహస్తి వెళ్ళాము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాణిపాకం కూడా వెళ్తాము, కాణిపాకం వెళ్ళాము, ఆ తర్వాత తిరుపతి వెళ్ళాము. అసలు తిరుపతి గనక ఎంటర్ అయితేనే ఆ గోవింద నామాలు, అలాగే ఆ తిరుపతిలో వాటర్, అసలు అబ్బాబ్బాబ్బా, ఒక మనం ఏదో ఒక ప్రపంచంలో ఒక పీస్ఫుల్ ప్లేస్ కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది కదా. అన్ని ఇప్పుడే వినేయాలంటే ఎలా అంటే ఇంకొక పాట వినేద్దాం.

0: நவீன் தலைக்கு கேரின் தலைக்கு கேரா ஃபெட்ரஸ் ரேடியோ சிறபி.
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
10: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

తిరుపతిలో రూమ్స్ అయినా తర్వాత ఫుడ్ అయినా అసలు ఆ వైబ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ ఉండిపోవాలనిపిస్తుంటుంది. కంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే బయట తిరుపతిలో ఫుడ్ ఏ తిన్నా కూడా కొంచెం బాగుంటుంది. తర్వాత తిరుపతి లడ్డు అండి. తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి లడ్డు గురించి చెప్పకపోతే ఎలా? అసలు ప్రపంచంలో ఏదో అంటారు కదా, బెస్ట్ అంటే అంత స్వీట్ అంత అంత మంచి అమృతమైన ఫుడ్ అంటే తిరుపతి లడ్డు. అంటే ఈ మధ్య మనకి అన్ని వచ్చేసినాయి, బట్ మనం కాంట్రోవర్సీ ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు. బట్ మా నాన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము చిన్నప్పుడు తిన్నప్పుడు తిరుపతి లడ్డు ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు అంత టేస్ట్

ప్రభి, మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.3 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. ఇసరు అసలు ఆ తిరుమల గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనమాట. ఆ ప్లేస్ అనేది అద్భుతమైంది. ఇక పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా తిరుపతిలో ఎప్పటి అంటే చాలా అదృష్టం ఉంటేనే చేసుకుంటాము అని అంటూ ఉంటారు. రీసెంట్ గా మన బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే కావ్యరెడ్డి ఆయన కూడా చెప్పారు, తిరుపతిలో చేసుకోవాలని నాకెంతో కళ మరి చేసుకోవాలని చాలా అదృష్టం ఉండాలి అని. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నారు. మరి అలాగే ఆ తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా చూడవలసిన చాలా ఉన్నాయన్నమాట ప్లేసెస్. తిరుపతి అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్ ఉందండి, అరగొండ, అర్ధగొండ అని కూడా అంటారు. బట్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆ అరగొండ ప్లేస్ లో అయితే ఆంజనేయ స్వామి

0: అరగొండ గురించి చెప్పాను కదా, అర్ధగొండ దీనికి ఒక పేరుంది. ఎలా అంటే, ఆంజనేయ స్వామి సంజీవుని కోసం వెళ్ళినప్పుడు ఒక కొండ కొండ తీసుకెళ్తుంటే అందులో నుంచి ఒక మొక్క రాలిపడిందంట. ఆ ప్లేసే అరగొండ అంటారు. అక్కడ వాటర్ ఉన్నాయండి, అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగుంటాయో తెలుసా. అప్పుడు చెప్పేవాళ్ళు సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు అందరు కూడా వచ్చేసేసి పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఈ వాటర్ తాగితే అసలు చాలా అంటే ఏమన్నా రోగాలున్నా తగ్గిపోతాయి అనేవాళ్ళు. ఇప్పటికి కూడా, అప్పుడు మేము వెళ్ళాం కదా మా అత్తయ్య ఒక బాటిల్ వాటర్ తీసుకొచ్చారు, ఇప్పటికి కూడా పాచి పట్టలేదు. అంత బాగున్నాయి అనమాట ఆ అరగొండ ప్లేస్ లో ఉన్న వాటర్. మనకి తెలియదండి, కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే అద్భుతంగా ఉంటాయి. బట్ నేనైతే ఇది వెళ్ళాను, నాకు తెలిసి మీరు కూడా చాలా వెళ్లే ఉంటారు, అద్భుతమైన ప్లేసెస్ చూసే ఉంటారు. బట్ నేను చూసింది నేను చెప్తున్నాను. ఇంకా మాట్లాడుకుందాం, మనకు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకొక పాట.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: Tatra khalu ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ ఆమ్కి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

ప్లేస్ మరి తిరుపతి గురించి చుట్టుపక్కల ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మనం ఇంకొక ప్లేస్ కూడా మాట్లాడుకుందాం. అన్ని ఒక చోటే అట్లా అయిపోతే ఎలా? ఇంకొక ప్లేస్ ఏదంటే మహానంది. మహానంది కూడా చాలా బాగుంటుంది. అక్కడ కోనేరు ఉంటుంది, క్లియర్ గా ఉంటాయి, క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి వాటర్. నువ్వు రూపాయి బిల్లు వేసినా కూడా అంతే కనపడుతూ ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. మరి ఇంకా ఏ ప్లేసెస్ అంటే

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజైతే మనం టూర్స్ గురించి మాట్లాడుకుందాం, అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక ఎప్పుడు ఆ ఒకే ప్లేస్ లో కాకుండా ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పాను కదా. అయితే ఇండియాలో ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాను అనమాట. అంటే నువ్వు వెళ్ళిందే చెప్తావా, మేము వెళ్ళింది చెప్పొద్దు అంటే మీరు కూడా చెప్పండి, నేను వద్దాను లేదు కదా. బట్ నేను వెళ్ళింది గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను వెళ్ళింది చెప్తాను. మరి నేనైతే కూర్గ్ వెళ్ళాను అనమాట. కూర్గ్ అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా నేను చెప్తే మీకు ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుంది. మేమైతే అప్పుడు కూర్గ్ వెళ్ళినప్పుడు ఎలా అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఫ్లై అయ్యాము. బెంగళూరు నుంచి కూర్గ్ వెళ్ళాం అనమాట. ఒక గైడ్ పెట్టేసేసుకున్నాము, ఆయన అన్ని చూపిస్తున్నారు. చాలా బాగుండేది వెళ్తూ ఉంటుంటే ఆ కాఫీ తోటలు. కానీ అక్కడి నుంచి వచ్చి ఒక మెమరీ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. కూర్గ్ నుంచి వచ్చేటప్పుడు ఒక కాఫీ పౌడర్ తీసుకొచ్చాను అనమాట. అసలు ఆ కాఫీ తాగాము అనుకోండి.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Here I am.
4: Hi, enemy RK Patnaik. America lo mottamondi 24/7 radio. Radio Surabhi ani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mi andaru ee frequency tune chesi
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
10: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
10: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సర్భి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు 107.9 FM HD3. మనం కూర్గులో ఎంజాయ్ చేసాం, కాఫీ తాగాం, మంచి ఫుడ్స్ తినేసేసాము. ఆ చుట్టుపక్కల టెంపుల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇండియాలో టెంపుల్స్ బాగా ఉంటాయి. టెంపుల్స్ వెళ్ళాము. ఇక కూర్గ్ నుంచి మనం డైరెక్ట్ గా ఎటు వెళ్ళిపోదాం? కేరళకి వెళ్ళిపోదాం. అసలు గాడ్స్ ఓన్ కంట్రీ అంటే కేరళ అనమాట. అద్భుతమైన ప్లేస్. అన్ని ఒకేసారి చెప్పుకుంటే ఎలా అండి? ఇంకొక పాట వేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. మరి ఇప్పుడు కేరళ వచ్చేసాం కదా. కేరళలో ఏంటంటే బాగా మంచి ప్లేసెస్ ఏంటంటే మున్నార్ బాగుంటుంది, తర్వాత అలిపి బాగుంటుంది, ఇంకా తెక్కడి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా కేరళ, నాకు కేరళ ఎందుకు, మరి కేరళ అంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఎందుకో కేరళ వాళ్ళు బాగా, నాకు మలయాళీస్ బాగా అట్రాక్ట్ అవుతారు. నాకు ఇక్కడ మలయాళీస్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు ఒక అమ్మాయి బిను అనే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఎందుకో మరి నాకు వాళ్ళకి చూడగానే మేబీ నాకేమన్నా కేరళ వాళ్ళు ఏమైనా ఉన్నాయో మరి తెలియదు, పాతకాలంలో అక్కడ ముట్టానో తెలియదు. బట్ వాళ్ళు వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ కేరళలో కూడా కాఫీ గింజలు, టీ ఇవి బాగా ఫేమస్ అన్నమాట. ఇంకా నేను కేరళ నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నానంటే మసాలా దినుసులు, తర్వాత అక్కడ కూడా కాఫీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్డే ప్రధాన వస్తుంది అంటే ఎస్, మన కడుపు నిండా తిన్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వింటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది.

0: ఫేమస్. మరి ఇప్పుడు కేరళలో మున్నార్ గురించి మాట్లాడుకుందాం. మున్నార్ చాలా బాగుంటుంది, బట్ ఇక కేరళలో ఫేమస్ ఏంటి అంటే మసాజులు అనమాట. ఒక 2,000 అట్లా పెడితే మంచిగా మసాజులు చేస్తుంటారు, బట్ బాగుంటుంది అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే అలిపిలో హౌస్ బోట్స్ ఉంటాయి. ఐ థింక్ అలిపిలోనా మున్నార్లోనా, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి, ఎప్పుడో వెళ్ళాము గుర్తులేదు. ఈ హౌస్ బోట్స్ లో జర్నీ కూడా బాగుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కానీ, బట్ ఏమో నేనైతే నాకు అంతగా నచ్చలేదు. బట్ మేము తీసుకున్నది నాకు అంతగా బాగాలేదు. మేబీ
1: స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
5: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీవే
3: స్వదేశీ గ్రోసరీస్ అర్వింగ్ కాసల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవ్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ
6: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే Pooja Essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మామూలుగా సోమవారం వినిపించే గొంతు గురువారం ఎలా ప్రత్యక్షమైంది అనుకుంటున్నారా? మొన్న మండే రోజు రాలేకపోయాను కాబట్టి ఇవాళ దాన్ని భర్తీ చేద్దామని చెప్పేసి ఇలా మా రేడియో శ్రూపికి వచ్చేసానమాట. సో ఎలా ఉన్నారు అందరూ? నాకైతే చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి అనిపించింది. సో ఐఎమ్ హియర్ ఆన్ థర్స్డే ఈవినింగ్ టు ఎంటర్టైన్ యూ ఆల్ ఓన్లీ ఆన్ సురభి టీచర్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 మా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఆఫ్ కోర్స్ వి ఆల్వేస్ సౌండ్స్ లైక్ హోమ్. సో ఎలా ఉన్నారు అందరూ? మీ వీక్ అంతా ఎలా గడిచింది? ఆఫ్ కోర్స్ ఇంకా టువర్డ్స్ మనం ఇంకొక రోజు ఒక్క అడుగులాగా ఇంకొక రోజు అయితే అలా వీకెండ్ లోకి వెళ్ళిపోతాము. సో ఐ థింక్ ఎవ్రీబడీస్ ఎనర్జీస్ ఈస్ బూస్టింగ్ అప్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఎనర్జెటిక్ గా లేకపోతే కనుక, మరి నా షో విన్నాక ఇంకా ఎనర్జెటిక్ లేకపోతే కనుక, ఇప్పుడు మీరు ఎనర్జీ పెంచాల్సిందే, సౌండ్ పెంచాల్సిందే కార్ లో. ఒకవేళ మీరు బయట డ్రైవ్ చేస్తూ ఇళ్ళకి ఇప్పుడే వెళ్తుంటే కనుక, డోంట్ వరీ, యూ ఆర్ నేస్తాం, మీ వాసవి మీతో పాటు ఉంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అలా మీ డెస్టినేషన్ ని స్ట్రెస్ ఫ్రీగా మిమ్మల్ని పంపించేలా చేసే బాధ్యత నాది. ఓన్లీ థింగ్ ఏంటంటే, చెవులు మాత్రమే మా మీద పెట్టండి, కళ్ళు మాత్రం రోడ్ మీదే పెట్టండి. సో జాగ్రత్త. సో ఎంత త్వరగా వెళ్ళామని కాదు, సేఫ్ గా వెళ్ళామా లేదా అది ఇంపార్టెంట్. సో ఎప్పుడు వచ్చామని కాదండి, ఆ బుల్లెట్ దిగిందా లేదా, అలా ఎంత త్వరగా వెళ్ళామని కాదు, సేఫ్ గా వెళ్ళామా లేదా, బికాస్ దేర్ ఆర్ లవ్డ్ వన్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ హోమ్. మరి మీ అందరికీ తెలిసినట్టుగా మా రేడియో సురభి, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసినట్టుగా 107.9 FM HD3 లో వినొచ్చు. కార్ లో వెళ్తుంటే, లేదు అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో హ్యాపీగా మా వెరీ స్లీక్ యాప్ రేడియో సురభి యాప్ పెట్టుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. లేదు అనుకుంటే రేడియో సురభి .com లో కూడా మమ్మల్ని ఎంజాయ్ చేసేయచ్చు. మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే బోల్డ్ అన్ని అప్డేట్స్, అప్ టు డేట్ అప్డేట్స్ మీకు అందులో వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఒక మంచి పాటతో మన షో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ గురువారం కాబట్టి కొంచెం దానికి ఏమంటారు దగ్గరగా ఉంటుందని ఈ పాట వేస్తున్నా, కానీ మార్చ్ తీసేసుకోండి, మనం జూలైలో ఉన్నాం. సో గురువారం మార్చి ఒకటి బదులు గురువారం జూలై 16 అనుకోండి అలా మనస్ లో. ఓకే, మరి ఈ పాట వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ, అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసినట్టుగా దూకుడు.

What a song, kada? Dukudulo super song. Oh, I hope you all enjoyed that song. Mari, ippudu mana regular segment lo kaithe velipoda. Enti ante general ga na show lo first half an hour what I'll do movie detective segment aadtam kada. Ante nenu oka movie gurinchi prati paata mundu oka clue istu untan anamata. Ala ప్రతి పాటకు ఒక్కొక్క క్లూ యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫస్ట్ ఎవరైతే ఆ మూవీ గెస్ట్ చేస్తారో దే విల్ బి గివెన్ యాజ్ అ మూవీ డిటెక్టివ్ టైటిల్ ఫర్ దట్ వీక్ దట్ పర్సన్. మరి ఈ రోజు మూవీ డిటెక్టివ్ లో నేను ఇచ్చే ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. అది ఫస్ట్ క్లూ. ఓకేనా, ఆలోచించండి బాగా. మీ ఆలోచనలోంచి ఎవరెవరు ఉన్నారు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అవన్నీ తీయండి, బయటికి తీయండి. ఒకవేళ మీ లక్ బాగుంది ఇదేనా అని మీరు గెస్ట్ చేసి నన్ను అడిగితే నేను డెఫినెట్ గా చెప్పేస్తాను. సో యూ విల్ బి ద లేడీ డిటెక్టివ్ మూవీ డిటెక్టివ్.

థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్ దాట్. ఇప్పుడు డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైం కాబట్టి మీకు ఎనీ సాంగ్ వినాలనిపిస్తే వెంటనే కాల్ చేసేయండి. దాట్ సాంగ్ విల్ బి లైన్డ్ అప్ ఇమీడియట్లీ బికాస్ డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. మరి ఇప్పుడు సింధూరపు మూవీలోంచి అయితే వచ్చేస్తుంది సాంగ్, ఎంజాయ్ ద నెంబర్.

0: గాత్రి గారు, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్, బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ క్లూకే మనకు కొంచెం గెస్ చేయడం కష్టం, కానీ యూ ట్రైడ్, అది మెయిన్ మనం మెచ్చుకోవాల్సింది. హలో, అదే చెప్తారు అనుకున్నాను కానీ కాదు. ఇంకా చెప్పేస్తారు సినిమా టైటిల్ చెప్పేస్తాను మరి. ఇంకా లేదులేండి, నెక్స్ట్ క్లూస్ ని బట్టి మీకు అర్థమైపోతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా మీకు? డెఫినెట్లీ అండి, డెఫినెట్ గా లైన్ అయితే. థ్యాంక్ యూ, బాయ్
1: బాయ్ బాయ్ బాయ్.
0: సో దాట్ వాజ్ సుగాత్రి గారు, ట్రై చేశారు, కాకపోతే ఆ మూవీ అయితే కాదు. ఏ మూవీ కూడా నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ మిగతా వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళకి నేనేదో డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లెట్స్ లీవ్ ఇట్ దేర్. మరి ఇంకొక క్లూ, ఇందాక నేనేమన్నాను, ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, దాట్ ఈస్ ద ఫస్ట్ క్లూ, రైట్? సో సెకండ్ క్లూ ఏంటి అంటే, ఈ మూవీలో ఒక పాపులర్ తెలుగు హీరో, అంటే వేరే సినిమాల్లో చాలా పాపులర్ ఫిల్మ్ యాక్టర్, ఒక పోలీస్ ఏమంటారు వేషంలో నట్ కనిపిస్తారన్నమాట. అది ఇది సెకండ్ క్లూ. సో ఒక పాపులర్ తెలుగు యాక్టర్ కమ్ హీరో, ఆయన ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. సో ఇది చాలా పెద్ద క్లూ, ఓకేనా? ఇంకో నెక్స్ట్ క్లూ, ఇది కూడా ఎవరు చెప్పలేకపోతే అప్పుడు నేను నెక్స్ట్ క్లూ ఇంకా యాడ్ చేస్తాను ఈ పాట తర్వాత. నాకు తెలిసి అప్పుడైతే ఇంకా అందరికీ వచ్చేస్తుంది ఆ క్లూ తర్వాత అయితే. హోప్ఫుల్లీ ఇది ఎవరైనా కనిపెడతారేమో చూద్దాం. ఒకటి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, ఇంకొకటి ఇందులో ఒక పాపులర్ అందరికి తెలిసిన హీరో, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో కనబడతారు. సో అదే మూవీ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి సుగాత్రి గారు ముద్దబంతి నవ్వులో ఫ్రమ్ ద మూవీ అల్లుడు గారు వచ్చేస్తోంది మీకోసం. ఎంజాయ్ ది సాంగ్.

సో యేసుదాస్ గారు చిత్రమ్మ గారి వాయిస్ లో వచ్చిన ఆ పాట ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ అండి సుగాత్రి గారు. మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది, కాకపోతే నేను ఆన్సర్ ఏంటో ఇంకా చెప్పను. పవన గారు, యు ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్, ఐ మీన్ టుడే. బట్ ఐ స్టిల్ వాంట్ టు కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తా, ఇంకొక క్లూ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి వీఆర్ ఇన్ ద మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్. సో నేను కొన్ని క్లూస్ ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు మూవీ గెస్ చేయాలి. సో మనకైతే ఒకరు ఆల్రెడీ పవన గారు చెప్పేశారు, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారో చూద్దాం. సో నేను ఫస్ట్ అడిగిన టూ క్లూస్, చెప్పిన ఫస్ట్ టూ క్లూస్ ఏంటి అంటే, ఒకటి ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, ఇంకొకటి సెకండ్ క్లూ వచ్చేసి ఇందులో నటించిన హీరో హీజ్ అ పాపులర్ హీరో, హీ విల్ బి షోన్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పానన్నమాట. అది సెకండ్ క్లూ. నౌ ద థర్డ్ అండ్ ఇంపార్టెంట్ క్లూ. సో అదేంటి అంటే, ఈ మూవీలో క్యారెక్టర్ కి, అంటే అమ్మాయి క్యారెక్టర్ కి, తన లైఫ్ లో కొన్ని గంటలు ఏం జరిగిందో అసలు తెలీదు. అండ్ తనకు తెలియని వాళ్ళు చాలా మంది తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద క్లూ. ఓకే, సో ఇది తెలిస్తే ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి చాలా మందికి. అదేదో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. సో ద పర్సన్ హూ యాక్టెడ్ యాజ్ అ లీడ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ గాటన్ ఫ్యూ అవర్స్ దట్ హ్యాపెన్ ఇన్ హర్ లైఫ్, అండ్ ఆల్సో అన్నోన్ పీపుల్, తనకు తెలియని వాళ్ళు ఎవరెవరో తనని చంపడానికి తన వెనుక పడుతూ ఉంటారనమాట. ఈ మూవీ అయి ఉండొచ్చు, గెస్ చేయండి 9726361966. మరి ఆ లోపల మనం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మ్యాడ్. Enjoy the song.

0: ఓకే, మనకైతే ఆన్సర్ వచ్చేసింది, కానీ వీఆర్ అవే ఫ్రమ్ ద కమర్షియల్స్ వెరీ ఫ్యూ సెకండ్స్ కాబట్టి ఐల్ బి రైట్ బ్యాక్ అండ్ ఐల్ రివీల్ ద ఆన్సర్. అప్పటికైతే ఎక్కడికి వెళ్ళిపోకండి.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
13: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
12: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ అలాగే మీరు ఎక్కడున్నా ఏమింటున్నా వి సౌండ్స్ లైక్ హోమ్ అదనమాట సంగతి. మరి ఇప్పుడు నేను రివీల్ చేసే టైం వచ్చేసింది. ఎందుకు మూడు సార్లు చెప్తుంది అనుకుంటున్నారా? సరదా అంతే, అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటా అనమాట. ఓకే, ఇంతకీ రైట్ ఆన్సర్ వచ్చేసి అనుకోకుండా ఒక రోజు. ఎస్, అందులో మన చార్మీ షీఈస్ ద లీడ్ యాక్ట్రెస్ యాక్టెడ్, అది మీ అందరికి తెలిసినట్టుగా. ఇట్ ఈస్ అ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇందులో జగపతి బాబు గారు వాజ్ యాక్టెడ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. అలాగే ఇంకొక ఆయన శశాంక్ అని కూడా ఒక ఆయన ఉంటారనుకుంటా, బట్ హీస్ నాట్ దాట్ పాపులర్. అంటే I didn't mean that, but జగపతి బాబు గారు ఆల్వేస్ కొంచెం పాపులర్ కాబట్టి ఆయన రోల్ గురించి చెప్పానన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో మీరు కనుక చూసుకుంటే థర్డ్ క్లూ, ఆవిడకి మేబీ పబ్ లో సమ్ ఏదో డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల అసలు కొన్ని గంటలు ఏం జరిగిందో మర్చిపోతుంది తన లైఫ్ లో. ఆ తర్వాత వేరే వేరే సందర్భాల్లో తను చిక్కుకోవడం, తెలియని వాళ్ళందరూ తను చంపడానికి ట్రై చేయడం అదనమాట. దాట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇవాళ నాకు సాహితి గారు కూడా కరెక్ట్ గా చెప్పేశారు ఈ ఆన్సర్. సో పవన గారు వాజ్ ద ఫస్ట్ హూ టోల్ ద రైట్ ఆన్సర్. సో యూ ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఫర్ టుడే పవన గారు, కంగ్రాచులేషన్స్. మరి ఇదే మూవీలోంచి ఆవిడ పాట రిక్వెస్ట్ చేశారు. సో రైట్ లెఫ్ట్ అనుకుంటూ మీరు మాత్రం కంగారు పడకుండా వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళిపోండి. ఒకవేళ స్ట్రైట్ గా వెళ్ళాల్సి వస్తే దిస్ ఇస్ అ సాంగ్ ఫ్రమ్ అనుకోకుండా ఒక రోజు.

Okay, so beautiful song, Kada Pavana. Thank you so much for requesting that song. Mari, meeru gelchukunnaru kabatti vala movie detective. Mee peru meeda oka chinna kavita. Here we go. Ante meeku edanna cheyali anipichi idi meeku ankitam anamata. So here we go. Tittukovaddu, just for fun, okay na? Mee peru Pavana, mee peru Pavana. Gullo chestaru Archana. Nannu evaru veyaleru Anchana. Correct kada Pavana? ఓకే, ఒకవేళ మీకు ఇది నచ్చితే కాల్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి తవికలు, ఇవి కవితలు అన్నారు, తవికలు వినాలి అనిపిస్తే యు నో ది నెంబర్ టు కాల్, 9726361966. మరి ఇప్పుడు ఇంకొక పాట మనకి రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, సాహితి గారు రిక్వెస్ట్ చేశారు. సో వసంత కోకిల మూవీలోంచి సాహితి గారు మీకోసం ఈ పాట.

0: పెట్టి ఇరికాటన్ లో పెట్టను.
1: ఓకే
0: వెంకట్ గారు పాట అయిపోయింది, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్.
1: ఓకే షూర్.
0: ఓకే సో వెంకట్ గారు మీరు అడిగినట్టుగా పాట అయితే డెఫినెట్ గా వచ్చేస్తుంది. ఇంకొక పాట రిక్వెస్ట్ ఉంది, దాని తర్వాత మీరు వేసేస్తాను. బట్ ఆ లోపల మీ పేరు మీద ఒక చిన్న తవిక, కవిత అని అనలేను నేను దీన్ని, అందుకే తవిక అంటున్నా. ఓకే సో మీ పేరు వెంకట్, మీ పేరు వెంకట్, జుట్టు పెరిగితే చేయాలి హెయిర్ కట్, పాప్కార్న్ అంటాయి పట్ పట్, ఎలా ఉందో చెప్పండి ఫటాఫట్ వెంకట్.
1: చాలా బాగుందండి, చాలా క్రియేటివ్ గా చెప్పారు.
0: ఏం చెప్తారు లేండి, మీ అభిమానం బాలేకుండా బాగుందని చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్, ఎంజాయ్ ద రేడియో సురభి యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. సో అది వెంకట్ గారి పేరు మీద విన్నారు కదా, మీకు ధైర్యం ఉంటే మీ పేరు మీద కూడా వినాలనుకుంటే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ప్రద్విలా గారు 35 మూవీలోంచి ఒక పాట అడిగారు, సో ప్రద్విలా గారు మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ ది సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి ఇప్పుడు ఒక చిన్న స్టోరీ విందామా? అంటే స్టోరీ అంటే ఇది నిజంగా నాకైతే బాగా నచ్చింది ఇది విన్నప్పుడు. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా అనమాట. ఏం లేదు, ఒక ఎలిఫెంట్ అండ్ ఒక డాగ్ ఒకే టైంలో ప్రెగ్నెంట్ అవుతాయంట. సో 3 మంత్స్ లేటర్ ఆ డాగ్ ఒక 6 పప్పీలకి జన్మనిస్తుంది అనమాట. 6 మంత్స్ ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత 9 మంత్స్ లేటర్ మళ్ళీ తను ఇంకొక 12 పప్పీలకి జన్మనిస్తుంది అనమాట. దిస్ ప్యాటర్న్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ అనమాట. 18 మంత్స్ తర్వాత ఆ కుక్క ఏనుగు దగ్గరకు వస్తుంది అనమాట. అప్పుడు అడుగుతుందంట ఏనుగుని, ఆర్ యూ నిజంగా ప్రెగ్నెంట్? ఎందుకంటే మనిద్దరం ఒకేసారి కన్సీవ్ అయ్యాము, నేను ఆల్రెడీ 12 పప్పీస్కి 3 టైమ్స్ ఇచ్చాను, జన్మనిచ్చాను, నువ్వు ఇంకా ఎక్స్పెక్టింగ్ లోనే ఉన్నావు, అసలు ఏం జరుగుతుంది అని అడిగిందంట. అప్పుడు ఎలిఫెంట్ కామ్ గా రిప్లై ఇచ్చిందంట, ఇక్కడ ఒక చిన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలి, నేను వాట్ ఐ క్యారీ ఈజ్ నాట్ ఎ పప్పీ, ఇట్స్ ఎన్ ఎలిఫెంట్. ఐ ఓన్లీ గివ్ బర్త్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్, బట్ వెన్ మై బేబీ టచెస్ ద ఎర్త్ ద వరల్డ్ విల్ ఫీల్ ఇట్. వెన్ ఇట్ క్రాసెస్ ఎ స్ట్రీట్ పీపుల్ విల్ స్టాప్ అండ్ స్టేర్ ఇన్ ఆ, వాట్ ఐ క్యారీ ఈజ్ పవర్ఫుల్ అండ్ మెజెస్టిక్ అని చెప్పిందంట. అలా చెప్పడంతో ఆ డాగ్ దెబ్బకి కామ్ అయిపోయిందంట. అండ్ అలాగే మా నేను కంటిన్యూ చేసింది అనమాట, డోంట్ లూజ్ ఫెయిత్ వెన్ యూ సీ అదర్స్ రిసీవింగ్ దేర్ టు రివార్డ్స్ క్విక్లీ, డోంట్ ఫీల్ జెలస్ ఇఫ్ యువర్స్ హాజన్ట్ కమ్ యెట్, సో డోంట్ డిస్పెయిర్, ఇన్స్టెడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ మై టైమ్ ఇస్ కమింగ్ అని రిమైండ్ చేసుకోవాలంట. అలా చెప్పింది అనమాట ఆయన. ఇది విన్నప్పుడు నిజంగానే నాకు చాలా మోటివేటింగ్ గా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ వరల్డ్ లో వీ డోంట్ నో వెన్ ఆర్ జాబ్స్ విల్ బి టేకెన్ బై సమ్ ర్యాండమ్ ఏఐ థింగ్ అండ్ ఆల్. అప్పుడు మనకి అంటే ఈ టైంలో ప్రమోషన్లు పక్కన పెడితే అసలు ఉన్న జాబే మనకు ఉంటుందా లేదా అన్న సందిగ్ధతలో చాలా మంది ఉన్నాం కదా అందరము. సో ఏది జరిగినా మన మంచికే అనుకుని జస్ట్ గో విత్ ద ఫ్లో, యూ హ్యావ్ టు డూ యువర్ థింగ్ అండ్ దెన్ లీవ్ ఇట్ టు ద గాడ్. సో మోరల్ ఏంటి అంటే, గాడ్స్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ కమ్స్ వెన్ ఇట్ ఈస్ మెంట్ టు, నెవర్ టు సూన్, నెవర్ టు లేట్, బట్ ఆల్వేస్ ఎట్ ద రైట్ మూమెంట్. సో మన షో కూడా బిగిన్ చేసింది అదే కదా, బుల్లెట్ దిగిందా లేదా, టైంకి ఎప్పుడు వచ్చామని కాదు అలా. సో లేట్ గా వచ్చినా అర్లీగా వచ్చినా, లేట్ గా కన్సీవ్ అయినా అర్లీగా కన్సీవ్ అయినా, ఆ క్వాలిటీ అండ్ వాట్ ఎవర్ ద థింగ్ దట్ గాడ్ ఈస్ డిజైన్డ్, అది ఒక మిరాకిల్. అది ఎవరు ఎవరిని క్వశ్చన్ చేయలేరు. ఓకే, టూ మచ్ ఆఫ్ భాషను అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఒక పాట వినిద్దాం. వెంకట్ గారు రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ ద మూవీ నిర్ణయం. సో వెంకట్ గారు మీరు అడిగిన పాట, ఐ హోప్ యు ఆర్ ఎంజాయ్ యువర్ డ్రైవింగ్ అండ్ దిస్ సాంగ్ యాజ్ వెల్.

0: పాపలు పాపలు
1: లేదు లేదు కవిత అండే ఏం కాదు, పాపం సరదాగా అంటే పవన గారు గెలుచుకున్నారు. బై ది వే మీరు ఆన్ ఎయిర్ వచ్చేసారు, పాట అయిపోయింది, సో ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్. సో పవన గారు గెలుచుకున్నారు కదా, ఆవిడకి ఏదన్నా హ్యాపీనెస్ చేద్దాము అని అలా చెప్పాను అనమాట. అది సంగతి చెప్పమంటారు చెప్పండి. అంటే ఇవి తవికలే కాబట్టి చెప్పగలను, నిజంగా కవితలు అయితే చెప్పలేను. గాని
2: ఎందుకు కవితలు కావున్నారు
1: సుగాత్రి గారు, మీరు గుర్తించారు.
2: అవునా?
1: ఓకే,
2: మరి మీరు ఎప్పుడు ఎందుకు తక్కువ చేసుకుంటారు?
1: ఏంటది,
2: మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటావు?
1: అయ్యయ్యో లేదండి, అలా ఏం లేదు. ఓకే, హియర్ వి గో, మళ్ళీ నేను మర్చిపోతా, ఇప్పుడే చెప్తా. మైండ్ లో ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, మళ్ళీ ఆ లైన్లు పోతాయి. ఓకే, మీ పేరు సుగాత్రి, మీ పేరు సుగాత్రి, నాకు ఇష్టమైన అమ్మవారు గాయత్రి, సన్సెట్ అయితే అంటారు రాత్రి. ఎలా ఉంది సుగాత్రి గారు?
2: మీరు అందరి పైన చెప్తున్నారు, నేను మీపైన ఎందుకు చెప్పద్దు?
1: అబ్బా అదే కదా కావాలి, చెప్పండి.
2: వానాకాలంలో వర్షంలా గలగల్లా మాట్లాడే వార్తలు, ఎండాకాలంలో సూర్యప్రతాపంలా చెల్లర్తల వార్తలు, తడికలంటూనే కవితల వల్ల ప్రవక్త వార్తలు. అవునంటావా కాదంటావా, కలయిత్రి వాసవి వాసవి వాసవి.
1: నేను ఇంకేమని ఉంటానండి, మీరు అలా చెప్పాక ప్రతి లైన్ కి వాసవి పెట్టారు, సూపర్. నేను ఏ మాటకి ఏమంటారు మీకి, నేను సాటి రాంచి పోలిక కూడా లేదు, మీరు అక్కడెక్కడో ఉన్నారనమాట. అది
2: మీలో టాలెంట్ మీకున్నాయి అసలు, నువ్వు రెండు పాటల్లో ఒకటి పల్లెలు చరణాలు, నీ టాలెంట్ మీకుందిలే.
1: ఇప్పుడు పర్లేదులేండి, ఎవరైనా వింటే వీళ్ళేంటి ఈ సన్మాన సభ ఇలా ఆనియర్ లో పెట్టుకున్నారు అంటారు కాబట్టి మనం మళ్ళీ ఇది ఆఫర్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సుగాతి గారు ఫర్ కాలింగ్. ఓకే, మరి మనమైతే కమర్షియల్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇవాళ మా స్పాన్సర్స్ ని కొన్ని తలుచుకుందాం. దే ఆర్ నథింగ్ బట్ ఏ టు బి, మైత్రీస్ రెస్టారెంట్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, అలాగే టెక్సస్ స్కాలిస్టిక్ క్రికెట్ బోర్డ్ అండ్ ఛాంపియన్షిప్, సనాస్ వెడ్మి గ్లామ్ అండ్ ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ డాలస్. వీటన్నిటి గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే షార్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం, ఐల్ బి రైట్ బ్యాక్, డోంట్ గో ఎనీవేర్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: Amma, Saturday movie?
1: Manabadi class.
5: Amma, old MacDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్
6: ఓఆర్జీ. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 469-269-6476.

చక్రవర్తి కీ వీధి దిత్తగత్తె కీ బంధు అవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకుడు పెట్టుకుంటుందని అంది మని మని. పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా

డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా. దీక్షగా అనరక్ష్మిని లవ్ పాడి కట్టుకోరా.

ఇంతే కట్టావా నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లు దొంగల్ల దూరాన్ని సైలెంట్రీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లు

జీవితం ప్రతి నిమిషం సొమ్మిచ్చి పుచ్చుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లౌహాడి కట్టుకోరా. చక్రవర్తికి విధి బిత్తగతికి బంధువవుతానని అంది మని మని అమ్మ.

0: యాక్చువల్లీ ఉషా గారు, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్ ఎందుకంటే పాట అయిపోయింది.
1: హలో హలో హలో, ఎందరు కొడుతున్నావు? నువ్వు కవిత అంటున్నావు కానీ నేను కవితనే అంటున్నా.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అందుకనే ఇప్పుడు ఇప్పటికప్పుడు అనుకుని నీకోసం ఒకటి ఒకటి రాసుకున్నా
0: వినిపించేది.
1: వాసవి ఓ కవితల వాసవి, పూలినట్టు నిన్ను వాగ్దేవి, ఉల్లాసం చేస్తున్నావు ఈ వేసవి, వింటే బ్రతికొస్తారు మనసు కవి.
0: సూపర్ అండి, ఇప్పుడు నేను అయిపోవాలి తపస్వి.
1: నువ్వు తపస్వి అయిపోతే మాకు ఎవరు చెబుతారు ఈ కవి? నాకు రెసెంట్ వస్తుంది నా మాట నాకు.
0: సూపర్ అండి,
1: నేను వినలేదు
0: గారు.
1: ఎందుకు రీసెంట్ వస్తుంది నా మాట?
0: ఎక్కువ వస్తుందా మీకు?
1: ఇందాక నుంచి ఎక్కువ వస్తుంది అందుకనే.
0: ఓకే
1: ఓకే, నేను వినలేదు. మళ్ళీ అడిగా అయినా నువ్వు, సారీ, మళ్ళీ నువ్వు ఏమైనా డిటెక్టివ్ లా చేయడానికి అడిగావా?
0: లేదండి, అయిపోయింది. ఇప్పుడు ఇంకా అడగబోతుంది. యాక్చువల్ ఒక గివ్ అవే ఉంది ఈ అవర్ లో ఒకటి, నెక్స్ట్ అవర్ లో ఒకటి. ఐల్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్ ఫర్ దట్.
1: ఓకే మరి, అయితే నేను వింటాను, ఏదైనా తెలిస్తే నాకు చెప్తాను.
0: షూర్ అండి, తప్పకుండా. ఉషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కవిత.
1: ఓకే బాయ్.
0: యా బాయ్ అండి. ఓకే, అసలు ఇవాళ శ్రోతలందరికీ ఆ ప్రేమ పొంగిపోతున్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, కీప్ దెమ్ కమింగ్. సో మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు తెప్పించగలిగితే ఐఎమ్ యాక్చువల్లీ ఆ రోజుకి గెలిచేసినట్టే. సో దాట్ ఈజ్ ఆల్ వీ వాంటెడ్ హూ ఎవర్ సిట్టింగ్ హియర్ రైట్ హియర్ ఇన్ ద సీట్ అదనమాట. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రకటనలు అయితే చూద్దాము. ఏంటి అంటే, సనాస్ వెడ్మి గ్లామ్, సో ఆల్ 30 వెండర్ బూత్స్ ఆర్ ఆల్ సోల్డ్ అవుట్ అంటండి. సనాస్ ఇన్వైట్స్ నౌ ఓపెనింగ్ ఓన్లీ 3 స్పాట్స్ ఫర్ ఫుడ్ వెండర్ and one spot for food truck. If you'd like to showcase your food business at one of the Dallas's most exciting Indian wedding expos, then this is your last opportunity. So Wedmi Glam wedding expo jaragabothundi eppudu ante July 26th na 11 AM to 7 PM Frisco Hall event center lo. So call or WhatsApp 4698780101, that is 4698780101. Reserve your spot today. So very limited, only 3 spots మాత్రమే ఉన్నాయి, 2 ఫర్ వెండర్ బూత్స్ అండ్ 1 స్పాట్ ఫర్ ఫుడ్ ట్రక్. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసేయండి మేము చెప్పిన నెంబర్ కి. సానాస్ వెడ్మి గ్లామ్, విచ్ ఇస్ ఆన్ జులై 26th, ఇంకొక 10 రోజుల్లో ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ ఇందాక నేను ఉషా గారితో చెప్తున్నట్టుగా ఇవాళ రెండు గివ్అవేస్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసినట్టుగా కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారి లైవ్ ఇన్ కాన్సర్ట్ వచ్చేసింది మన డాలస్ కి ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దాని టికెట్స్ అయితే, అంటే రెండు గివ్అవేస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ ఇస్తే ఇస్తాము. సో దానికోసం ట్యూనిన్ అయ్యండి. నెక్స్ట్ అవర్ లో ఒకటి ఇస్తాను అండ్ 5 to 6 మధ్యలో ఒకటి ఇస్తాను. సో ఎక్కడికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు రైట్ ఆన్సర్ చెప్పేస్తే యూ కుడ్ బి ద లక్కీ విన్నర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఆస్కార్ అండ్ పద్మశ్రీ గారు, ఆస్కార్ విన్నర్ అండ్ పద్మశ్రీ గారు, ఎంఎం కీరవాణి గారు వచ్చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నేనైతే మిస్ అవుతున్నా ఈ కాన్సర్ట్. మేము ఆ టైంలో అవుట్ ఆఫ్ టౌన్ ఉంటున్నాం కాబట్టి ఐఎమ్ రియల్లీ రియల్లీ వెరీ సాడ్ దట్ ఐఎమ్ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ. బట్ మీరు సిటీలో ఉంటే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకు అంటే హీఈస్ బ్రింగింగ్ ఇన్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రా వెగాన్జా టు టెక్సస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో హ్యాపెనింగ్ ఎట్ కొమెరికా సెంటర్ ఆన్ సాటర్డే 25th జులై 2026.

దాట్స్ ద వే టు డూ ఇట్. మరి నాకైతే బ్యూటిఫుల్ కాల్స్ వస్తున్నాయి అండ్ అందరూ చాలా సరదాగా చెప్తున్నారు కవితలన్నీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్. ఐఎమ్ రియలీ ఏమంటారు ఇప్పుడు నిజంగానే నేను గాల్లో తేలినట్టుంది. దిస్ ఇస్ అ యాప్ సాంగ్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాల్స్. మరి ఇప్పుడు మనం ఒక చిన్న ట్రాఫిక్ అప్డేట్ అయితే చూద్దాము. ఎందుకంటే ట్రాఫిక్ అప్డేట్ బ్రాట్ యూ బై టెక్సాస్ 1 ప్రైమరీ కేర్ అనమాట. ఇప్పుడు అందరూ ఆఫీసు నుండి బయటకు వెళ్తూ ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి అలా సరదాగా మీ డ్రైవ్ టైమ్ ని ఎంటర్టైన్ చేయడానికైతే ఇక్కడ మా ఆర్జెస్ ఎప్పుడు రెడీగానే ఉంటారు. మరి ఎక్కడ ఏ రూట్ లో కొంచెం మనకి కంకషన్స్ ఉన్నాయి, కంజెషన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ

ట్రాఫిక్ ఉంది, దాన్ని మీరు కొంచెం అవాయిడ్ చేయొచ్చు, అవన్నీ కూడా మేము చెప్పేస్తూ ఉంటాము. మరి అందరికీ తెలిసినట్టుగా మన 35 సౌత్ ఎప్పుడు కూడా కొంచెం బిజీగానే ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ టైంలో. మరి టువర్డ్స్ సౌత్ అయితే కొంచెం బాగానే చూపిస్తుంది, 15 to 20 minutes డిలే ఉంది. సో ఒకవేళ మీరు ఆ రూట్ లో వెళ్తుంటే కనుక మేక్ షూర్ యూ హ్యావ్ రైట్ కంపెనీ, హూ ఇస్ నథింగ్ బట్ రేడియో సురభి. అండ్ అలాగే డాలస్ నార్త్ టోల్వే కూడా అంటే అక్కడక్కడ మూవింగ్ ట్రాఫిక్ ఉంది, బట్ ఎస్పెషల్లీ జార్జ్ బుష్ టర్న్ పైక్ దగ్గరికి వెళ్లే దగ్గర అండ్ ఒక యాక్సిడెంట్ కూడా ఫైల్ అయింది, రిపోర్ట్ అయింది 4:40 PM. సో ట్రినిటీ మిల్స్ దగ్గర జరిగిందనమాట, అప్డేటెడ్ 10 minutes ago, బట్ 2 right lanes వర్ బ్లాక్డ్. ఐ హోప్ దాట్ బ్లాక్ మస్ట్ బి క్లియర్ నౌ. అండ్ అలాగే 121 దగ్గరికి వచ్చేస్తే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ మూవింగ్ ట్రాఫిక్, మరీ స్టాండ్ స్టిల్ గా కనపడట్లేదు. ఒకవేళ ఆ రూట్ లో ఉంటే కనుక మీరు కొంచెం ఏమంటారు ప్రశాంతంగా ఉంటే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే 75 North నార్త్ కన్నా సౌత్ ఈజ్ లుకింగ్ బ్యాడ్. సో నార్త్ సైడ్ కొంచెం పర్వాలేదు, బట్ టువర్డ్స్ సౌత్ ఈజ్ లుకింగ్ బ్యాడ్. ఒకవేళ మీరు ఆ రూట్ లో ఉంటే కనుక డీటూర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాట్ ఈస్ ద ట్రాఫిక్ అప్డేట్ ప్రెటీ మచ్. అండ్ అలాగే ఇంకా ఇక్కడ మన డాలస్ లో అయితే మ్యాచెస్ అయిపోయాయి, బట్ వాట్ ఎ గేమ్ కదా నిన్న. సో మ్యాచ్ చూసిన వాళ్ళైతే ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద మ్యాచ్. సో మీరు ఫైనల్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు, లైక్ అర్జెంటీనానా లేకపోతే స్పెయినా, చూద్దాం. మీరేమనుకుంటున్నారో నాతో చెప్పొచ్చు, ఒకవేళ ఆన్ ఎయిర్ లో కాకపోయినా ఆఫ్ ఎయిర్ లో అయినా షేర్ చేయొచ్చు, లెట్స్ డిస్కస్. మరి ఇప్పుడైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది శ్రీను గారు. సో దిస్ ఈజ్ హిజ్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అంట, అండ్ ఇది ఎప్పటికీ బోర్ కొట్టదు అన్నారు. మీకే కాదండి, మాకు కూడా, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ సాంగ్స్, ఎప్పుడు విన్నా కూడా, అసలు ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ కొట్టదు. ఐ హోప్ యూ లైక్ ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ మహర్షి.

మాట సాంగ్ కదా. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దట్ సాంగ్. మరి ఇవాళ ఒక గివ్ అవే ఉంది అని చెప్పాను కదా, మరి దానికైతే నేను ఇంకొక ఈ బ్రేక్ తర్వాత వచ్చే హాఫ్ అన్ అవర్ లో నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి ఎవరైతే నాకు కరెక్ట్ ఆన్సర్ థర్డ్ కాలర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేనైతే ఆ గివ్ అవే ఇచ్చేస్తాను అన్నమాట, థర్డ్ కాలర్. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు డీటెయిల్స్ కోసం చూస్తుంటే కనుక నేను మెల్లమెల్లిగా రివీల్ చేస్తాను ఏంటి ఏంటి అని చెప్పేసి. మరి ఇప్పుడైతే మనం మైత్రీస్ రెస్టారెంట్ గురించి వినేద్దాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అనమాట. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఇప్పుడు ఒక పాట వేస్తానన్నమాట, మీకు ఆ పాట వింటే నేను దేని గురించి మాట్లాడబోతున్నానో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మీకు అర్థమైపోతుంది. ఆ పాట వినేసి రండి, మనం ఆ తర్వాత బ్రేక్ లో తర్వాత కలుద్దాం. దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు అర్థమైపోతుంది. ఎవరైనా ఈ పాట వింటూ మనం ఈ దేని గురించి మాట్లాడుతున్నామని గెస్ట్ చేసి కాల్ చేసేయండి 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 1400 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు దేశం దస్ జస్ట్ సౌండ్స్ లైక్ హోమ్. మీరున్నారు మీ ఆర్జే వాసవితో. మరి మనమైతే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లోకి వచ్చేసాం కాబట్టి ఈ సెగ్మెంట్ లో నేనైతే ఈ రోజు మాట్లాడబోయేది అబద్ధం టాపిక్ గురించి. అండ్ సాహితి గారు మీరు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, తొండపండు లాంటి ఆ సాంగ్ లో వేసి నేను కనిపెట్టమని అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం నెక్స్ట్ సెగ్మెంట్ లోని. ఆవిడ అబద్ధం గురించి అని చెప్పేశారు, ఆసమ్ అండి. అండ్ మీరు అడిగిన పాట కూడా ఇప్పుడు వచ్చేసింది. మరి మనం అప్పుడప్పుడు కొన్ని ఆపద్ధర్మాలకి చెప్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి అబద్ధం చెప్పినంత మాత్రాన ఏంటి నువ్వేమన్నా ఇది పెద్ద సిన్ చేసేసావా, అలా కాకుండా సపోజ్ ఒక చిన్న డెడ్ లైన్ మిస్ అయింది, ఆర్ ఆఫీస్ లో ఏదో చేయాల్సి వచ్చింది, అప్పుడు మనం చెప్తాం కదా ఒంట్లో బాగాలేదు, ఆర్ ఏదో అపాయింట్మెంట్ ఉంది, సంథింగ్ సంథింగ్ లైక్ దాట్. చిన్న చిన్నవి అంటే ఒకరికి హాని చేయనంత వరకు అబద్ధాలు చెప్పడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్. అంటే నో బడీ కెన్ బి ఎ సత్యహరీష్ చంద్ర, రైట్? మీరు ఎంత నేను అబద్ధం చెప్పను అనుకున్నా ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఎప్పుడో అప్పుడు చెప్పే ఉంటారు, అవునా కాదా? నిజం చెప్పండి, గుండెలు మీరు చేసుకుని చెప్పాలి ఎవరైనా సరే. నేనైతే చెప్పానబ్బా అప్పుడప్పుడు. అంతెందుకు, లెట్సే సపోజ్ పిల్లలు ఎప్పుడైనా ఏదన్నా అడిగారనుకోండి, ఆర్ పేరెంట్స్ ఏదన్నా అడిగారనుకోండి, కుదరినప్పుడు ఏదో ఒకటి చెప్పి దాటేస్తాం కదా, అది కూడా అబద్ధమే, రైట్? సో ఈసారి నేను అడిగేది ఏంటంటే, లాస్ట్ టైం, వెరీ లాస్ట్ టైం మీరు చెప్పిన అబద్ధం ఏంటి? ఒకవేళ మీరు షేర్ చేసుకోకలేకపోతే మీ ఇష్టం, ఆఫ్ ఎయిర్ లోనే చెప్పొచ్చు, ఆర్ ఆన్ ఎయిర్ లోనే చెప్పొచ్చు. బట్ వెన్ ఈస్ ద లాస్ట్ టైం దట్ యు లైడ్ అండ్ వాట్ ఈస్ ఇట్ అబౌట్? మీకు ఒకవేళ షేర్ చేయాలి అనిపిస్తే ఇన్ ద నెంబర్ యూ నోట్ టు కాల్ ఈస్ 9726361966. మరి ఇప్పుడు సాహితి గారు మరీచిక అనే మూవీలోంచి, కొత్త మూవీ ఇది యాక్చువల్ గా, అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంది. నేను చూసా ఈ సినిమా, మన అనుపమ పరమేశ్వర్ అండ్ రెజీనా కసాండ్రా అండ్ విరాజ్, అదే బేబీ మూవీలో ఉంటారు కదా అతను, వాళ్ళ ముగ్గురుది మూవీ. అసలు ఒక హాఫ్ అయిన తర్వాత వాట్ అగైన్ అని ఒక చిన్న ట్విస్ట్ అలా వస్తుంది. ఒకళ్ళు మీరు చూడకపోతే డెఫినెట్ గా చూడండి, ఓటీటీలో ఉంది. సో మీకోసం సాహితి గారు ఈ పాట, ఎంజాయ్ ది సాంగ్.

ఓకే, మరి నాకైతే ఫస్ట్ అబద్ధం షేర్ చేసేసుకున్నారు మన సుగాత్రి గారు. సో ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ మూవీకి వెళ్దాము అన్నారంట. తనకి మామూలుగా లేట్ నైట్ షోస్ నచ్చవంట. ఆవిడేమో ఇన్సిస్ట్ చేస్తున్నారండి, ఇంతకు ముందు కూడా ఒకసారి అలాగే లేట్ నైట్ షోకి వెళ్ళిపోయాను, సో అందుకని నేను ఆల్రెడీ చూసేసానని చెప్పాను అని అన్నారనమాట. అని చెప్పారంట, దట్స్ ఓకే, ఆపద్ధర్మానికి కొన్ని చెప్పొచ్చు, తప్పైంది. వాళ్ళు బాధపడి నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి హ్యాపీగా ఉంచడం బెటర్ కదా. సో సూపర్ అండి సుగాత్రి గారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ యూ హ్ డన్, సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అడ్మిటింగ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. మరి ఇప్పుడైతే మనము టెక్సస్ స్కాలిస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి తెలుసుకుందాము. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ స్కాలిస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th నుండి July 27th వరకు ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ జరుగుతుంది. అలాగే అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లర్న్ మోర్ ఇట్ tscb.cricket. T for Texas, S for school, C for cat, B for Bob. So tscb.cricket. మరి మీరు లాస్ట్ టైం ఎప్పుడు అబద్ధం చెప్పారు నాతో షేర్ చేయాలనుకుంటే కాల్ చేయండి 9726361966. మరి ఇప్పుడు ఆ సమయం వరానే వచ్చింది మిత్రమా. ఏంటి అంటే ఇప్పుడు ఈ అవర్ లో నేను ఒక గివ్అవే ఇస్తాను అని చెప్పాను కదా, ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్ కి ఒక టికెట్, ఫ్రీ టికెట్ గెలుచుకునే లక్కీ విన్నర్ మీరే అవ్వచ్చు. మరి నేను ఇప్పుడు అడిగిన ఈ ప్రశ్నకి థర్డ్ కాలర్ ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి నేను ఆ గివ్అవే ఇచ్చేస్తా. సో క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, ఇది ఒక పొడుపు కథ. ఓకే, ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళు, ఏంటది? తెలిస్తే కాల్ చేయండి. ఉదయం 3 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళు, ఏమై ఉంటుంది? ఒకవేళ తెలిస్తే కాల్ చేయండి 9726361966. మరి ఇప్పుడు అబద్ధం మీద ఇంకొక పాట విందాం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఇది, భర్త మహాశైలకి విజ్ఞప్తి. ఆ మూవీలోంచి ఈ పాట.

సో నేను కూడా మైక్ ముందు నిలబడి అబద్ధం చెప్పలేను, అందుకే కూర్చొని చెప్తా అప్పుడప్పుడు. నాకు తెలిసి ఇది ఒక క్రింజ్ జోక్ అని, బట్ ఓకే. మరి నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి. అనురాధ గారు, ప్రసాద్ గారు, రాజ్ కుమార్ గారు అండ్ సందీప్ గారు. సో ఈ ఫోర్ మెంబర్స్ కాల్ చేశారు. అందులో థర్డ్ కాలర్ వచ్చేసి రాజ్ కుమార్ గారు. కంగ్రాచులేషన్స్, యూ వన్ ద మణి శర్మ, సారీ కీరవాణి గారి కాన్సర్ట్ టికెట్. చచ్చా, ఇప్పుడు నన్ను చంపేస్తారు ఇంకా నేను అలా చెప్తే. ఓకే, కీరవాణి గారి టికెట్, కాన్సర్ట్ టికెట్ గెలిచేశారండి. కంగ్రాచులేషన్స్ రాజ్ కుమార్ గారు. ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే, నేనేం అడిగాను, ఉదయం 2-4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, ఈవినింగ్ సాయంత్రం అయితే 3 కాళ్ళు అని అడిగా. అదేంటి అంటే మనిషి జీవితం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. సో ఫస్ట్ పుట్టినప్పుడు బాల్యంలో 4 కాళ్ళతో పాకుతాం కదా, అండ్ యవ్వనంలో 2 కాళ్ళతో నడుస్తాం, వృద్ధాప్యం అయ్యాక 3 కాళ్ళు, అంటే విత్ సపోర్ట్ నడుస్తాం కాబట్టి అలా 3 కాళ్ళు. సో అందరు కరెక్ట్గా చెప్పారండి, అసలు సూపర్ సూపర్ సూపర్ ఆసమ్. మరి ఇప్పుడు మనం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఈ లోపల మీకు ఇంకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా కూడా కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే drive time is your time, meek eppudu telisinattuga. So don't hesitate to call us and share your thoughts, like when did you lie last time, atho share cheyandi.

ఓకే, సో ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మనకైతే నెక్స్ట్ ఇంకా కమర్షియల్ తర్వాత అంటే ఈ బ్రేక్ తర్వాత వచ్చే హాఫ్ అన్ అవర్ లో నేను ఒక గేమ్ ఆడతాను. ఆ గేమ్ లో కూడా నేను ఒక గివ్ అవే ఇచ్చేస్తాను అనమాట. మరి స్టే ట్యూన్. ఏంటి ఆ గేమ్? ఈ రోజు అయితే చాలా సరదాగా ఉండబోతుంది ఆ గేమ్. మనం ఇప్పటివరకు ఎప్పుడు ఆడలేదు నా షోలో. నా షో ఫాలో అయ్యే వాళ్ళకి జనరల్ గా షో ఫార్మాట్ అర్థమవుతుంది. ఏంటి అంటే నేను కొన్ని గేమ్స్ చాలా ఇంటరాక్టివ్ గా ఆడడానికి ట్రై చేస్తూ ఉంటా. సో ఈ రోజు ఆడబోయే గేమ్ మనం అయితే ఇంతకు ముందు ఆడలేదు. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ ఫన్ ఫిల్లింగ్ గేమ్, అది ఐ కెన్ షోర్ యూ అనమాట. సో మరి ఒకవేళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏమొస్తుంది అంటే కీరవాణి గారి కాన్సర్ట్ టికెట్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా మిస్ అవ్వకుండా వింటూ ఉండండి. మరి ఇప్పుడైతే డిన్నర్ టైం అవ్వబోతోంది, ఎందుకు అంటే ఇంకా ఆఫీసుల నుండి వచ్చి అలసిపోయి అబ్బా ఏమంట చేస్తాంలే అనుకునే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. అబ్బా అలా ట్యాంగీ గోంగూర రైస్ అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. దట్ ఈస్ 214-872-2345. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ డార్లింగ్, ఆ డార్లింగ్ ప్రభాస్ సాంగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

Welcome back to Surabhi Teacher, only on Radio Surabhi 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనం అయితే చివరి గంటలకు వచ్చేసాం. మరి నేను చెప్పినట్టుగా ఈ సిక్స్ టు సెవెన్ మధ్యలో కూడా నేను ఒక గివ్ అవే ఇచ్చేస్తాను. మన ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్ వచ్చేసింది కదా జూలై 25, దాని టికెట్ అయితే వచ్చేస్తుంది. మరి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఈ అవర్ అంతా కూడా నేను ఒక గేమ్ ఆడతాను. సో ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ది అవర్ లో అంటే ఒక 10 మినిట్స్ ఉండగా, ఇంకా నేను 6:50 కలాగా కంక్లూడ్ చేసేస్తా గేమ్ ని. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఆ గివ్ అవే టికెట్ అయితే ఇవ్వబడుతుంది అనమాట. మరి రెడీనా? సో ఇవాళ గేమ్ ఏంటి అంటే, వన్ వర్డ్ దాట్ ఫిట్స్ ఫర్ ఆల్ 3 వర్డ్స్ అనమాట. నేను 3 వర్డ్స్ చెప్తాను ఇంగ్లీష్ లో, అది మీరు తలలో పెట్టచ్చు, తోకలో పెట్టచ్చు. అంటే మీరు ఫిట్ చేసే వర్డ్ ముందరన్నా ఉండొచ్చు, నేను అడిగే వర్డ్స్ కి వెనకన్నా ఉండొచ్చు. బట్ ఆ 3 పదాలకు కూడా ఈ 1 వర్డ్ ఫిట్ అవుతుంది. దాట్ ఈస్ ద హిడెన్ కనెక్షన్ బిట్వీన్ ద 3 వర్డ్స్. సో అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతాను, పాప్, రాక్, ఫిల్మ్. సో ఈ 3 పదాలకి మీరు ఒక వర్డ్ కనెక్ట్ చేయాలి. ఆ వర్డ్ కి ముందర ఉండొచ్చు ఆర్ వెనక. ఇప్పుడు పాప్ అన్నాను కదా, పాప్ కి ముందరన్నా ఉండొచ్చు, వెనకన్నా ఉండొచ్చు. బట్ 3 వర్డ్లకి ఒకలేలాగా ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, పాప్, రాక్, ఫిల్మ్. సో ఈ 3 ఒక వర్డ్ కనెక్షన్ ఉంది. ఆ వర్డ్ వాటి ముందొస్తుందా వెనకొస్తుందా మీరే ఆలోచించండి. బట్ ఆ కామన్ వర్డ్ ఏంటి, ఈ 3 పదాలతో కనెక్ట్ అయ్యే ఆ కామన్ వర్డ్ ఏంటి తెలిస్తే కాల్ చేయండి. ఇంకొకసారి, పాప్, రాక్, ఫిల్మ్, ఈ 3 పదాలకి కామన్ కనెక్షన్ ఉండే ఆ హిడెన్ వర్డ్ ఏంటి. అది ఇద్దరు తలలో ఉండొచ్చు ఆ తోకలో ఉండొచ్చు, ఆలోచించండి. పాప్ కి ముందు పెడితే కనెక్షన్ వస్తుందా, వెనక పెడితే కనెక్షన్ వస్తుందా, రాక్ కి ముందు పెడితే వస్తుందా, వెనక వస్తుందా, అదే ఫిల్మ్ కి ముందు పెడుతుందా, వెనక పెడితే వస్తుందా, ఆలోచించండి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుంటే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు చల్ల

ఓకే మరి మనకైతే కాలర్స్ వచ్చేసారు అండ్ కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. ఎవరెవరు అంటే విజయ గారు, లలిత్ గారు, సౌమిత్రి గారు ఇప్పటి వరకు అయితే రేస్ లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కరెక్ట్ గా చెప్పారు, అంటే రెండు ఆన్సర్స్ వచ్చాయి బట్ రెండు కరెక్ట్. నేనేం అడిగాను, రాక్ పాప్ ఫిల్మ్ కదా, సో రాక్ స్టార్ పాప్ స్టార్ ఫిల్మ్ స్టార్ అదొకటి చెప్పొచ్చు, ఆర్ పాప్ సాంగ్ రాక్ సాంగ్ ఫిల్మ్ సాంగ్ అది కూడా చెప్పొచ్చు. సో అవి చెప్పారు కాబట్టి విజయ గారు, లలిత్ గారు, సౌమిత్రి గారు మీరైతే కరెక్ట్ గా చెప్పేశారు. ఇంకా చాలా ఉన్నాయి మనకి క్వశ్చన్స్, సో వింటూనే ఉండండి. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు విన్ ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్ టికెట్ which is happening on July 25th. మరి నెక్స్ట్ క్లూ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఒకటే వర్డ్ ఫిట్ అవుతుంది ఈ మూడు వర్డ్స్ కి. నేను ఇచ్చే వర్డ్ కి ఇద్దరు తలలో ఫిట్ అవ్వచ్చు, ఆ తోకలో ఫిట్ అవ్వచ్చు, అది మీరు చూసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ వర్డ్స్ హింట్ వచ్చేసి ఫ్రేమ్, హోమ్, టీమ్. ఫ్రేమ్, హోమ్, టీమ్. సో ఏ అయి ఉండొచ్చు కనెక్షన్, అది ముందుందా వెనుకుందా ఆలోచించండి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

నేను పాట పాజ్ ఎందుకు చేశాను అంటే నాకు ఇప్పటి వరకు అయితే కరెక్ట్ సమాధానం రాలేదు. సో నేను ఒక హింట్ ఇద్దామని నేను పాట పాజ్ చేశాను అన్నమాట. ఓకే, సో హింట్ ఏంటి అంటే అందరూ కలిసి చేస్తే దాన్ని ఏమంటారు? ఆ వర్డ్ కొంచెం యాప్ట్ గా ఉంటుంది, చూసుకోండి. ఫ్రేమ్, హోమ్, వర్క్ తెలిస్తే కాల్ చేయండి.

0: హలో అండి.
1: హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరండి?
0: సందీప్ అని.
1: సందీప్ గారు చెప్పండి.
0: మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారని.
1: అవునండి, సేమ్ హోమ్ టీమ్, దానికి కామన్ గా కనెక్ట్ అయ్యే ఒక వర్డ్ అడిగాను.
0: వర్క్ అండ్ ఫ్రేమ్ వర్క్, టీమ్ వర్క్, హోమ్ వర్క్.
1: అబ్సల్యూట్లీ రైట్ అండి, ఆసమ్, కరెక్ట్ గా చెప్పారు సందీప్ గారు.
0: థ్యాంక్ యూ
1: ఫర్ ద కాల్ అండి. బాయ్. ఓకే, అలా హింటిచ్చానో లేదో, ఇలా సౌమిత్రి గారు, లలిత్ గారు, శ్రీకాంత్ గారు, అనిత గారు అండ్ నౌ సందీప్ గారు అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఫ్రేమ్ వర్క్, హోమ్ వర్క్, టీమ్ వర్క్. మీ టీమ్ వర్క్ కూడా అద్దరిపోయింది, బాగా చెప్పారు. మరి ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ క్లూస్ ఇచ్చేయడానికి నేను రెడీగా ఉన్నా. మరి మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారా? సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, లిడ్ బ్రో సైట్. లిడ్ ఎల్ఐడి లిడ్, బీఆర్ఓడబ్ల్యూ బ్రో, SIGHT సైట్. సో దీనికి తలలో ఉండొచ్చు, తోకలో ఉండొచ్చు ఆ కనెక్షన్ వర్డ్. ఆలోచించి చెప్పండి, లీడ్, బ్రో, సైట్. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, మరి నాకైతే కాల్స్ వర్షం వచ్చేసింది. అందరూ కరెక్ట్గా చెప్పారు. లలిత్ గారు, ప్రియా గారు, గాయత్రి గారు, శ్రీధ, సౌమిత్రి గారు, శైలజ గారు అండ్ శ్రీను గారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఐ ఐ లీడ్, ఐబ్రో, ఐ సైట్. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అసలు సూపర్ గా ఉన్నారు, అందరూ కరెక్ట్గా చెప్తున్నారు. మరి నెక్స్ట్ క్లూస్ కి రెడీనా మీరు? సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే లైమ్ శాండ్ కీ. ఎల్ఐఎంఈ లైమ్, ఎస్ఏఎన్డి శాండ్, కేఈవై కీ. సో దీనికి తలలో ఉండొచ్చు, తోకలో ఉండొచ్చు ఆ కనెక్షన్ వర్డ్ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి. యు నో ద నెంబర్ 9726361966. అలాగే మీ నవ్వుని ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటే డాలస్ స్మైల్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఇప్పుడు మీరు ఇంకా అందంగా మీ నవ్వుని మార్చాలనుకుంటే డాలస్ స్మైల్స్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మరి ఇప్పుడైతే ఇంకొక కీరవాణి గారి పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ సైట్.

ఓకే, మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. సో ఎవరెవరంటే శ్రీకాంత్ గారు, రాంబాబు గారు, విహాన్ అండ్ సౌమిత్రి గారు అండ్ మౌనిక గారు. సో అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే స్టోన్, లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ అండ్ కీ స్టోన్ అదనమాట కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్లీ కాల్స్. మరి ఇప్పుడైతే మనము కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి నేను క్విక్ క్విక్ గా ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తా. నెక్స్ట్ క్లూస్ ఏంటి అంటే ఎయిర్ డెడ్ హెడ్, ఏఐఆర్ ఎయిర్, డిఈఏడి డెడ్, హెచ్ఈఏడి హెడ్. సో ఈ మూడు కి కనెక్షన్ అయ్యే పదం, అది ముందుండొచ్చు వెనక్కుండొచ్చు, తలలో అర్థోకలో ఆలోచించండి. ఎయిర్ డెడ్ హెడ్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

ఓకే మరి నాకైతే బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఒక్కరు తప్పితే అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఆ కనెక్షన్ వర్డ్ అనేది ఆ మూడు పదాలకి ఇద్దరు ముందు ఉంటుంది ఆ వెనక ఉంటుంది. ఒక పదానికి ముందర రెండు పదాలకు వెనక అట్లయితే ఉండదండి, ఉంటే మూడిటికి ఇద్దరు ముందు ఉంటుంది ఆ వెనక ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ క్లియర్ ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ ఇంతకీ నాకు కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు అయితే లలిత్ గారు, శ్రీద, మౌనిక గారు, రిషాన్, సందీప్ గారు అండ్ సౌమిత్రి గారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే లైన్, ఎయిర్లైన్, డెడ్ లైన్ అండ్ హెడ్ లైన్. దాట్ వాజ్ ద ఆన్సర్. మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ క్లూజ్ ఏంటి అంటే ఇది కొంచెం ట్రికీ, ఆలోచించండి. మ్యాన్ ప్లేస్ వర్క్, ఎంఏఎన్ మ్యాన్, పిఎల్ఏసిఈ ప్లేస్, డబ్ల్యూఓఆర్కేఎస్ వర్క్స్. సో మ్యాన్ ప్లేస్ వర్క్స్, ఈ మూడు పదాలకి ఆ కామన్ కనెక్షన్ ఉండే వర్డ్ ఏంటి? ఏదర్ ఈ మూడు పదాలకి ముందరన్నా ఉంటుంది, వెనకన్నా ఉంటుంది, తల ఆర్ తోక. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. నేను మాత్రం ఎంజాయ్ చేసిన, డెఫినెట్ గా మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. సో లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ మీన్ వైల్ ఫ్రమ్ ద మూవీ కిక్.

ఓకే, మరి నాకైతే దీనికి మిగతా క్వశ్చన్స్ కి వచ్చినంత రెస్పాన్స్ రాలేదు, కానీ వచ్చినంత వరకు కరెక్ట్ గా చెప్పేశారు. సో మ్యాన్ ప్లేస్ వర్క్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫైర్ మ్యాన్ ఫైర్ ప్లేస్ అండ్ ఫైర్ వర్క్స్. రాంబాబు గారు, లలిత్ గారు, మౌనిక గారు అండ్ సౌమిత్ర గారు, అదనమాట సంగతి. మరి ఇంకొక రెండు క్వశ్చన్స్ అడుగుతాను, రెండు క్వశ్చన్స్ తర్వాత ఐ విల్ రివీల్ ద విన్నర్ ఫర్ ఎంఎం కీరవాణి గారు కాన్సర్ట్ టికెట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ జూలై 25th. మరి అంటే ఇద్దరు ముగ్గురు చాలా టఫ్ కాంపిటీషన్ లో ఉన్నారు, బట్ చూద్దాం ఎనీబడీ కెన్ విన్. ఒకవేళ టై అయితే కనుక నేను వాళ్ళ మధ్యలో ఫార్చ్యూన్ వీల్ వేసి పిక్ చేస్తాను అన్నమాట, అది సంగతి. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూజ్ ఏంటి అంటే హిల్ కోర్ట్ రోడ్, HILL హిల్ కోర్ట్, COURT కోర్ట్, ROAD రోడ్. సో హిల్ కోర్ట్ అండ్ రోడ్ ఈ మూడిటికి కనెక్షన్ ఉండే ఆ ఇంకో కనెక్షన్ ఉన్న పదం ఏంటి, అది ఇద్దరు ముందు ఉండొచ్చు ఆరు వెనుకుండొచ్చు, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966.

రైట్, మరి పాట అయిపోయింది, మరి మనకి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. సౌమిత్ర గారు, లలిత్ గారు, మౌనిక గారు, రాంబాబు గారు, దినేష్ గారు అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఇంతకి ఆన్సర్ ఏంటంటే సైడ్, హిల్ సైడ్, కోర్ట్ సైడ్, రోడ్ సైడ్. నేను మాత్రం ఎవరి సైడ్ తీసుకోకుండా ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో బాధల్లోంచి వినని పిక్ చేస్తాను. వన్ అండ్ ఓన్లీ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే రాబోతుంది. సో ఇది ఇప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళు ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ లాగా నడుస్తుంది కొందరి మధ్యలో. సో లాస్ట్ క్లూజ్ వచ్చేసి ప్రింట్, టిప్, నెయిల్. ఇప్పుడు ట్యూన్ అయితే ఈ మూడు వర్డ్స్ కి కనెక్షన్ గా ఒక వర్డ్ వస్తుంది. ఇదర్ ఆ వర్డ్స్ కి, ఈ వర్డ్స్ కి ఆ వర్డ్ ముందర ఉంటుంది ఆర్ వెనక ఉంటుంది, ఆలోచించండి. తలలో పెట్టాలో తోకలో పెట్టాలో. త్రీ వర్డ్స్ ఏంటంటే ప్రింట్, PRINT ప్రింట్, TIP టిప్, NAIL నెయిల్. సో ఈ మూడు వర్డ్స్ కి కనెక్షన్ గా ఉండే ఆ కామన్ వర్డ్ ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, మరి బ్యూటిఫుల్ పార్ట్ అయిపోయింది. అండ్ ఇంతటితో మన ఇవాళ గేమ్ సెగ్మెంట్ కూడా కంక్లూడ్ అయిపోయింది. నాకైతే కరెక్ట్ ఆన్సర్ చేసింది మౌనిక గారు, రాంబాబు గారు, అనిత గారు, సౌమిత్రి గారు, ముదేత్ అండ్ లలిత్ గారు. సో అందరు కరెక్ట్ గా చెప్పేసారు. ఇంతకు ఆన్సర్ ఏంటంటే ఫింగర్ ప్రింట్, ఫింగర్ టిప్, ఫింగర్ నెయిల్. సో దేర్ వాజ్ ఎ టగ్ ఆఫ్ వార్ లాగా జరిగింది. కాకపోతే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసింది సౌమిత్రి గారు. సో సౌమిత్రి గారు, కంగ్రాచులేషన్స్, యు హావ్ వన్ ద ఎంఎం కీరవాణి గారు కాన్సర్ట్ టికెట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ July 25th. అండ్ అందరూ బాగా పార్టిసిపేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ పార్టిసిపేషన్. ఇంకా ఈ గివ్ అవేస్ జరుగుతూ ఉంటాయి. సో స్టే ట్యూన్ ఇన్ టు ఆర్ షోస్ అండ్ డెఫినెట్లీ యూ మే విన్ ద ఆపర్చునిటీ టు విన్ ద కాన్సర్ట్ టికెట్ ఫర్ మన ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ అండ్ ఆస్కర్ విన్నర్ అండ్ పద్మశ్రీ. అదనమాట. ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద గేమ్ టుడే. మరి నేను ఇంకా కంక్లూడ్ చేసే టైం అయితే వచ్చేసింది. అండ్ ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒక్కటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. సో నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోతే రోగం అని మన జంజాదు గారు ఊరికే చెప్పలేదు. సో మన వల్ల ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయినా కూడా మనకు ఆ రోజు సార్థకత వచ్చేసినట్టే అని నేను ఫీల్ అవుతాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో. అండ్ ఎప్పుడు చెప్పే విధంగా మా రేడియో సురభి వింటూ ఉండండి, బికాస్ వీ సౌండ్స్ లైక్ హోమ్. మరి మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని మీట్ అయ్యే వరకు మీ ఆర్జే వాసవి సైనింగ్ ఆఫ్. యాక్చువల్ గా నేను మీతో మాట్లాడే ఇదిలో పాట కూడా లైనప్ చేసేలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. బట్ హియర్ వి గో. ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ షో విత్ ద బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ జీన్స్. మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.